శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు

828 కిలోహెట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపదమాసం 17వ రోజు 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 58 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అంటే ముందుగా తల్లిదండ్రులు, తర్వాతనే ఎవరైనా. జన్మనిచ్చిన తల్లిని, ఆ జన్మకు కారణభూతుడైన తండ్రిని ఎల్లప్పుడూ సేవించుకోవాలి. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో తల్లిదండ్రుల సేవ గురించి అనేక సందర్భాలలో అనేక రకాలుగా వివరిస్తూ వచ్చారు. తల్లిదండ్రుల సేవకు మించినది మరొకటి లేదని, తల్లిదండ్రుల సేవా ఫలితం గురించి మహాభారతం అరణ్య పర్వం ధర్మవ్యాధోపాఖ్యానంలో ఏ విధంగా చెప్పబడిందో ఇప్పుడు చూద్దాం. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుడి గురించి ఇలా చెబుతాడు. కౌశికుడు జ్ఞానం కోసం సకల ధర్మాలు తెలుసుకోవాలని బయలుదేరగా మార్గం మధ్యలో ఒక చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉండగా ఇంతలో ఆ చెట్టుపై ఉన్న పక్షి రెట్టవేస్తుంది. ఒక్క చూపు చూసేసరికి ఆ పక్షి భస్మమైపోతుంది. ఆ తరువాత మధ్యాహ్న సమయంలో భిక్ష కోరగా పతిసేవలో ఉన్న ఆ ఇల్లాలు కొంత ఆలస్యం చేసేసరికి భస్మం చేద్దామని ఆమెను చూడగా, ఆమె, నేను ఆ పక్షిని కాదు భస్మం అవ్వడానికి, అలాగే మీ వంటి పండితులకి కోపం తగదు అని మంచి మాటలు చెబుతుంది. మిగిలిన ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలంటే మిథిలానగరంలో ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్లమని చెబుతుంది. అలా ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్లిన కౌశికుడిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. సుగంధాలు వెదజల్లుతున్న ఆ ఇంట్లో ఉన్నతమైన ఆసనాలపై కూర్చున్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసి యోగక్షేమాలు తెలుసుకుని కౌశికుడిని పరిచయం చేస్తాడు. తల్లిదండ్రులు పుత్రినితో, నీవంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకు దేనికీ లోటు ఉండదు. నువ్వు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. నీ ప్రవర్తనతో మన వంశం పవిత్రమైంది. మంచి మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి ఎంత చెప్పినా అది తక్కువేనాయనా అంటారు. ఈ మాటలు విన్న కౌశికుడికి ధర్మవ్యాధుడు ఇలా చెబుతున్నాడు, నా తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల మాత్రమే నాకు ఉత్తమ జ్ఞానం లభించింది. సామాన్యంగా మానవులందరూ కోరికలతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నాకు దేవతలు. నేను, నా భార్య, పిల్లలు కలిసి సేవ చేసుకుంటాము. అలా సేవ చేయడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది. ఈ భూమిపై పుణ్యాన్ని కోరుకునే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని భక్తితో పూజించాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు. ఓ మహర్షి, నువ్వు నా దగ్గరికి ఒక పతివ్రత పంపగా వచ్చావు. ఆమెపై ఉన్న గౌరవంతో నీకు ధర్మాల్ని బోధించాను. నీపై ఇష్టంతో కాదు, ఎందుకంటే నువ్వు చెయ్యకూడని తప్పు చేశావు. అదేంటంటే, నీ తల్లిదండ్రులు ముసలివాళ్లు, నీపై ఎంతో ప్రేమతో ఉంటారు. వాళ్లకి నువ్వే ఆధారం. నువ్వు వేదం నేర్చుకున్న తరువాత జ్ఞానం పొందాలని వారి అనుమతి లేకుండా వారిని విడిచిపెట్టావు. నువ్వు విడిచిన మరుక్షణం వాళ్లు గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి గుడ్డివారైపోయారు. ఇప్పటికైనా నువ్వు వెళ్లి వాళ్ల దుఃఖాన్ని పోగొట్టు. లేకపోతే నువ్వు చదువుకున్న వేదం, పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ రెండూ వృధా అయిపోతాయి. ఈ విధంగా తల్లిదండ్రుల సేవా ఫలితం గురించి చెప్పాను. నేటి ఆధునిక జీవన విధానంలో, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రగతి పదంలో వెళుతున్న తరుణంలో, ఇంటి పట్టునే ఉంటున్నా ఇంట్లో వాళ్లతో మాట్లాడే తీరిక లేక ఉరుకులు పరుగులతో యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కావున మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనల్ని కనిపెంచిన తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం మనపై ఎంతైనా ఉంది. తల్లిదండ్రులకు చేసుకున్న సేవ మంచి ఫలితాన్నిస్తాయి అని ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్పెను.

మీరింతవరకు అష్టాక్షరి స్తోత్ర గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

చెరకు పంటను ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. చెరకులో చెరకు నాటిన దగ్గర నుంచి చెరకు నరికే వరకు కూడా పీక పురుగు, అలాగే కాండం తొలిచే పురుగు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా 120 రోజుల వరకు చెరకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరకు మీద ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువల్లో ముచ్చల్ని నాటుకోవాలి. నాటే ముందు మిథైల్ పెరాథియాన్ పొడి మందు ఎకరానికి 10 కిలోల చప్పున వేసుకోవాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటితడులు పెట్టుకోవాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున, కార్సీ తోటల్లో కార్సీ చేసిన వెంటనే ఎకరానికి 1.25 టన్నుల చప్పున చెరకు చెత్తను కప్పాలి. కార్బరిల్ 3 గ్రాములు లేదా మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి నాటిన 4వ వారం, 6వ వారం అలాగే 9 వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున, చెరకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఇక చెరకు పంటను ఆశించే మరొక పురుగు కాండం తులిచే పురుగు. లద్దెపురుగు చెరకు నాటిన 120 రోజులు మొదలుకొని చెరకు నరికే వరకు కూడా చెరకు గడల కింది భాగం నుండి పైభాగం వరకు తొలుచుకుంటూ పోవడం వల్ల గడ ఎండిపోతుంది. పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి కణజాలం ఎర్రబడి గడల నాణ్యత, దిగుబడి తగ్గుతాయి. అధికంగా నత్రజని ఎరువుల వాడకం, ఆలస్యంగా నత్రజని ఎరువుల వాడకం, నీటి ముంపు పరిస్థితులు, తోటలు పడిపోయిన పరిస్థితులు కాండం తొలిచే పురుగు ఉధృతికి అనుకూలంగా ఉంటాయి. కాండం తొలిచే పురుగు నివారణకు ఆలస్యంగా వచ్చిన పిలకల్ని తీసేసి తోట పడిపోకుండా నిలగట్టి మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున 120 రోజుల నుండి ప్రతి 1 వారం రోజుల వ్యవధిలో 6 నుండి 8 సార్లు పైరు మీద విడుదల చేయాలి. లేదా చెరకు పైరులో కింద ఎండుటాకులను రెలచి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పొలుసు పురుగు చెరకులో కణుపు ఏర్పడినప్పటి నుండి చెరకు నరికే వరకు ఆశిస్తూ ఉంటుంది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఇది ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. విత్తనపు దవ్వను పొలుసు పురుగు ఆశించని తోటల నుండి మాత్రమే సేకరించాలి. లేదా 3 కళ్ల ముచ్చల్ని మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథైట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో

ఒక 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. పొలుసు పురుగు వ్యాప్తి అరికట్టడానికి ఎండు ఆకుల్ని రెలిచి డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మలాథియన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ పురుగులు ఆకుల అడుగు భాగాన్ని అంటుకుని ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడం వల్ల పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడిసబరిపోతాయి. నీటి ముంపుకు గురైన యువకతీత సౌకర్యం లేని, సిఫారసు మేరకు ఎరువులు వేయలేని పొలాల్లోనూ కార్సి తోటల్లోనూ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 10 నుండి 12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి కింది ఆకులు కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకులో పిండినల్లి పురుగులు ఆకులు, ఆకు తొడిమెలకి, చెరకు గడలకి మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుండి రసాన్ని పిలుస్తూ ఉంటాయి. పంట పక్వానికి వచ్చినప్పుడు పిండినల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉధృతంగా ఉన్నప్పుడు మువ్వు ఎండిపోతుంది. విత్తనపు దవ్వను నాటడానికి ముందు లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథియట్ 1.7 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఎదిగిన తోటల్లో పురుగుల నివారణకి ఆకుల్ని రెలచి బహిర్గతమైన కణుపుల మీద మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లేదా డైమిథియట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇటీవల కాలంలో ఆకుపై ఆశిస్తున్న పిండినల్లి నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందుల్ని పిచికారీ చేసినట్లయితే సరిపోతుంది. ఇక చెరకులో దూదేకుల పురుగులు ఆకుల అడుగు భాగాన్ని గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు వడలిపోయి ఎండిపోతాయి. ఈ పురుగు ఆశించిన చెరకు నుండి తయారు చేసిన బెల్లం నల్లగాను మెత్తగాను ఉండి నిల్వకి పనికిరాదు. మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథయేట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వేరులద్ద పురుగులు ఈ చెరకులో తేలిక నెలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినేయడం వల్ల మొక్కలు చనిపోతూ ఉంటాయి. తొలకరి వర్షాలు పడ్డ వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగుమందు ద్రావణంలో పడి చనిపోతాయి. దీనివల్ల దాదాపుగా 50% పురుగుల్ని నిర్మూలించవచ్చు. ఎకరానికి 8 నుండి 10 కిలోల చొప్పున ఫోరేట్ 10% గుళికల్ని నాటే సమయంలో భూమిలో వేసి పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎదిగే తోటల్లో ఈ పురుగుల నివారణకి ఫోరేట్ 10% గుళికలు ఎకరానికి 8 కిలోలు మొక్కల మొదళ్ల దగ్గర గుంతల్లో వేసుకోవాలి. తేలికపాటి నెలల్లో చెరకును సాగు చేసినప్పుడు చెద పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విత్తనపు ముచ్చలకు ఇరువైపుల నుండి ఇవి లోపలికి ప్రవేశించి లోపల పదార్థాన్ని మొగ్గల్ని తినడం వల్ల మొలక శాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపల మెత్తటి పదార్థాన్ని తినేసి కేవలం డొల్లల్ని మాత్రమే మిగులుస్తుంది. చెద పురుగుల నివారణకి పుట్టల్ని తవ్వి రాణి ఈగను చంపాలి. ఒక్కొక్క పుట్టకు 200 గ్రాముల మిథైల్ పెరాథియాన్ పొడి మందుని చల్లుకోవాలి. నాటే ముందు కాలువల్లో ఎకరానికి 10 కిలోల మిథైల్ పెరాథియాన్ చల్లుకోవాలి. ఎదిగిన తోటల్లో ఈ పురుగుల నివారణకి క్లోరిపైరిపాస్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి గడలన్నీ తడిచే విధంగా పిచికారీ చేయాలి. మొక్కల మొదళ్లలో కూడా ఈ మందు ద్రావణాన్ని పోసుకోవాలి. చెరకు తోటల్లో ఈ ఎర్రనల్లి వల్ల కూడా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ ఎర్రనల్లి నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకు తోటల్లో పసుపు నల్లి గనుక ఆశించినట్టయితే ఆకుల అడుగు భాగాన ఇవి గుంపులుగా చేరి 6 నుండి 8 వరుసల్లో ఆకుల మధ్య ఈయనకు సమాంతరంగా తెల్లటి గూళ్లను చేసి వాటి లోపల ఉంటాయి. ఇవి ఆకులు అడుగు భాగాన్ని గీకి రసాన్ని పీల్చడం వల్ల పసుపు పచ్చని అండాకారపు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు ఎరుపు రంగుగా మారుతాయి. ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. పసుపు నల్లి చెరకు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ పాలిపోయి చివరకు ఎండిపోతాయి. ఇవి ఆశించిన తోటల్లో ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఈ నల్లి ఉధృతి పంటకాలమంతా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మధ్యస్థ ఉష్ణోగ్రతలు అంటే 26 డిగ్రీల నుండి 29 డిగ్రీల సెల్సియస్, ఇంకా గాలిలో తేమ శాతం 60 నుండి 75% ఉన్నప్పుడు నల్లి ఉధృతికి అనుకూలంగా ఉంటుంది. ఈ నల్లి ఆశించిన కింది ఆకుల్ని తీసి తగలపెట్టాలి. నీటిలో కరిగే గంధకపు పొడి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి.

0: చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో ఇంకొకసారి పిచికారీ చేయాలి.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ
1: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతిని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ
2: మెగా డిఎస్సీ 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసును కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చి యువత

0: భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: उत्तम व्यवस्था, स्वच्छता और आध्यात्मिक वातावरण यहाँ का विभूत करता है. उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे. तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से, बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
0: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 ఏళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతిగృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్చాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసమని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు

0: ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య గుజరాత్ మహారాష్ట్ర రాజ్యయోః ఏకదివసీయ ప్రవాసే స్థాస్యతి. వడోదరా నగరే ఆయోజిత సమారోహే ప్రధానమంత్రి 35,000 కోటితోప్యధిక రూప్యకాణాం వివిధానాం సంరచనా వికాస పరియోజనానాం శిలాన్యాసం రాష్ట్రాయ సమర్పణం చ విధాస్యతి. సశస్త్ర బలానాం యుద్ధాభియాన క్షమతాం వర్ధయితుం రక్షా అధిగ్రహణ పరిషద ఏక మహతీ గోష్ఠీ సమాయోజితా. రక్షామంత్రిణా రాజనాథ సింహేన 10,000,000,000 కోటి రూప్యకాణాం ప్రస్తావాః అనుమోదితాః. నిర్ణయేనానేన సేనాయాః ఆధునిక వాహనాని, నౌసేనాయాః గ్యాస్ టర్బైన్ ప్రణాళ్యః, వాయుసేనాయాః చ రాడార్ నిరోధక యంత్రాణి అతిశీఘ్రం దళేషు సమావిష్టాని భవిష్యంతి. ఔద్యోగిక గమనాగమనం యాతాయాత సమ్మర్ద సమస్యామపాకర్తుం గ్రేటర్ నోయిడా ప్రాధికరణేన మహతీ యోజనా రచితా. మంత్రిణః నందగోపాల్ గుప్తా ఇత్యస్య సాన్నిధ్యే అభ్యసితేన ప్రస్తావేన సామగ్రీ వాహన వాహనాని యాత్రివాహనాని చ పృథక్ పృథక్ మార్గైః యాస్యంతి. 75,000 మీటర్ విస్తృత మార్గేణ గంగా ఎక్స్ప్రెస్ వే సంపర్కః అతీవ సుగమః సేత్స్యతి. ఉత్తరప్రదేశే నద్యః ఉత్తుంగస్తరే ప్రవహంతి. అనేన 25 మండలేషు జలప్లావనం వ్యాప్తం. బరేలీ లఖీంపూర్ క్షేత్రేషు అతివృష్టిః జనజీవనం అస్తవ్యస్తమకరోత్. స్థితేః గభీరతాం విలోక్య బరేలీ ప్రశాసనేన విద్యాలయానాం అవకాశః ఘోషితః. ప్రశాసనీయ అధికారిణశ్చ ఆపదుద్ధార కార్యాయ నియోజితాః. భారత్ లగ్జెంబర్గ్ ఆర్థిక సంబంధాన్ నూతనాం ఔన్నత్యం నయన్ వాణిజ్య మంత్రి పీయూష గోయలః లగ్జెంబర్గ్ ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటెల్ ఇత్యనేన సహ మంత్రణాం అకరోత్. ద్వయోః నేత్రోః సంభాషణే లాజిస్టిక్స్ అపశిష్ట ప్రబంధన క్షేత్రేషు సంయుక్త ప్రకల్పానాం ఆరంభాయ సహమతిః సంజాతా యేన ఉభయతః వాణిజ్యిక సంపదాం విస్తారః సంభవిష్యతి. నవదెహల్యాం ఆయోజ్యమానం బ్రిక్స్ సమ్మేళనం భారతీరాన సంబంధానాం కృతే నూతన దృష్టిం ప్రదాస్యతి. ఇరాన విదేశమంత్రాలయస్య ప్రవక్తా ఇస్మాయిల్ బగాయ్ అబ్రవీత్ యత్ రాష్ట్రపతిః పెజెష్కియన్ భారత ప్రవాసే ద్విపక్షీయ వ్యాపారం వర్ధయితుం మహతీం రణనీతిం రచయిష్యతి. అనేన బహుపక్షీయ వార్తామాధ్యమేన మధ్యపూర్వక్షేత్రే శాంతిః సహకారశ్చ సంవర్ధయిష్యతే. దక్షిణ లెబనాన్ ఇత్యస్య ఏకస్మిన్ గ్రామే ఇజ్రాయిల్ దేశస్య వాయవ్యాక్రమణే 12 జనాః మృత్యుముపగతాః. రాత్రౌ కఫర్ రుమానే ఇత్యత్ర ఆవాసీయ గృహే ఆక్రమణానంతరం 2 బాలకౌ చతస్రః మహిళాః సమేత్య 11 జనాః మృత్యుముపగతాః. వాహనస్య ఉపరి ద్వితీయేన ప్రహారేణ ఏకః పరాచికిత్సకః అమ్రియత. ఇజ్రాయిలీయ సేనా అవదత్ యద్దేశస్య అధికృత క్షేత్రే సైనికానాముపరి డ్రోన్ ఆక్రమణస్య ప్రతికార రూపేణ ఇరాన్ సమర్థితస్య సశస్త్ర సమూహస్య హిజ్బుల్లాహ్ ఇత్యస్య మూల సౌకర్యాణి స్థలాని అపి చ

0: कौशलं दर्शयिष्यन्ति येन भारतीय क्रीडकानां उत्साहः द्विगुणितः भविष्यति इति वार्ताः।
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

7:05కు తెలుగులో వార్తా ప్రసారం వింటారు. 7:15కు ఉదయ రేఖలు కార్యక్రమంలో ఆలోచలోచనం సమర్పణ డాక్టర్ మైలవరపు లలిత కుమారి. ఈ కార్యక్రమం కేబిఎన్ కాలేజ్ విజయవాడ సమర్పణ. వెను వెంటనే త్రిపురనేని గోపీచంద్ర గారి నవలలు అంశం గురించి శ్రీ నండూరి రాజగోపాల్ గారి ప్రసంగం వింటారు. నేడు యువత ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు పరిష్కారాల గురించి డాక్టర్ ఇండ్ల విశాలరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8 నుండి విజయవాడ ఏమీటర్ల ప్రసారాలను వింటారు. 8:35కు తెలుగు చిత్రగీతాలు, 9:00కు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గాత్రం వింటారు. 9:30కు నమస్తే అమరావతి, 10:00కు ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. వెను వెంటనే రాబోయే అతిథి, 11:00కు గుర్తు చేసుకుందాం. 11:30కు తెలుగు సినీ గీతాలు వింటారు. 12:10కు లాహిరి లాహిరిలో, 12:40కు జీవన లహరి కార్యక్రమంలో వయోధికుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. తర్వాత వృద్ధుల్ని ఆదరిద్దాం అనే అంశం గురించి శ్రీమతి పి రమాదేవి గారి ప్రసంగం వింటారు. 1:10కు తెలుగు చిత్రగీతాలు, 1:10కు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సంతానలేమికి గల కారణాలు అవగాహనపై డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయం. లలిత గీతం, చివరిగా కంటిచూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించిన విశేషాలు వింటారు.

2:30కు తెలుగు చిత్రగీతాలు వింటారు, 3:00కు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు, 3:30కు టీన్ టైమ్, 4:00కు యువలయ, 4:30కు హిందీ పాఠంలో దక్షిణ గంగా గోదావరి 10వ తరగతి పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి ఎల్ కృష్ణకుమారి, విద్యార్థి షేక్ ఖాజా ముహీద్దీన్. 4:40కు లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కొమ్మా జోసుల సద్గురు చరణ్ గారి మృదంగ లైవ్ విన్యాసం వింటారు, 5:00కు తెలుగు చిత్రగీతాలు వింటారు, 6:30కు పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ వింటారు, గుడివాడ సిద్ధార్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే కదంబ కార్యక్రమం పిల్లల గీతాలు వింటారు, 6:50కు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో టిష్యూ కల్చర్ అరటి మొక్కల సాగు గురించి వింటారు, 7:00కు ప్రసార విశేషాలు వింటారు, 7:15కు తెలుగు చిత్రగీతాలు, 7:40కు వికసిత్ భారత్ కార్యక్రమంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ ముఖ్యాంశాలు మరియు కార్యాచరణ ప్రణాళికపై ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ్ గారితో పరిచయం ఉంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ. 8:00కు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ రేపాక రఘునందన్ గారి స్వీయ కవితలు వింటారు, 8:15కు తెలుగు చిత్రగీతాలు, 8:40కు దేశభక్తి గీతం, 8:45 నుంచి విజయవాడ ఏమీటర్లపై ప్రసారం వింటారు, 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రామ్స్ రిలే వింటారు. సమయం 7:05కు వస్తుంది. మరికొన్ని

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ హై ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన మంత్రి నే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం, ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు.

0: వచ్చే ఏడాది జనవరిలో లగ్జంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: అసోంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్, డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, CIP మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివరణ 2.2 మెగాహెర్ట్స్ పై. ఉదయ రేఖలు.

0: ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా
1: ఆలోచనాలోచనం లో చూపును వెలిగించే చిరుదీపం సమర్పణ డాక్టర్ మైలవరపు లలితకుమారి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
2: ఆ రోజు ఆదివారం కావటంతో పార్కు అంతా పిల్లల కేరింతలతో ఆటపాటలతో ఎంతో సందడిగా ఉంది. తండ్రితో కలిసి పార్కుకు వచ్చిన రాజేష్ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ ఆటలలో పిల్లలకు సమయం తెలియదు కదా. అలానే సాయంత్రం 6 గంటలు దాటింది. ఆడి ఆడి అలిసిపోయిన రాజేష్ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఆడుకోవటం అయిపోయింది, ఇక ఇంటికి పోదామా అన్నాడు. సరే పదమని కొడుకుతో సహా స్కూటర్ దగ్గరికి చేరుకున్నాడు. దగ్గరే అయినా కొడుకుని స్కూటర్ పైనే తీసుకువస్తాడు. వాళ్ళిద్దరూ స్కూటర్ దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న కుక్కపిల్ల దాని చుట్టూ తిరుగుతూ అక్కడే తచ్చాడుతూ ఉన్నది. అది చూడటానికి తెల్లగా, ముద్దుగా, చిన్నగా, అందంగా ఉన్నది. దాన్ని చూసిన రాజేష్ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే రాజేష్కు కుక్కలంటే చాలా ఇష్టం. దాన్ని చూస్తూనే, నాన్న నాన్న, ఈ కుక్కపిల్లని మనం ఇంటికి తీసుకుపోదాం, ఎంతో ముద్దుగా ఉన్నది కదా అన్నాడు. తప్పమ్మా, అది చాలా చిన్నపిల్ల, వాళ్ళ అమ్మ నుంచి దూరంగా తీసుకుపోతే ఉంటుందా చెప్పు. అమ్మను వదిలి నువ్వు ఉండగలవా అన్నాడు. అమ్మో, నేనుండలేను అన్నాడు. మరైతే అది కూడా అంతేగదా, చిన్నది కదా అన్నాడు శేఖర్. రాజేష్ సరేనని తన దగ్గర 2 బిస్కెట్లు దానికి పెట్టాడు. అది వాటిని గబగబా తినేసింది. రాజేష్ దానికి మరో 2 బిస్కెట్లు పెట్టి తండ్రితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర దిగేసరికి కుక్కపిల్ల వాళ్లకు కనపడేటంత దూరంలో వాళ్ల స్కూటర్ వెనకే పరిగెత్తుకు వస్తూ కనిపించింది. వాళ్ల వెనకే వచ్చిన దాన్ని చూసిన రాజేష్ ఆనందం పట్టలేక, నాన్న నాన్న, అదిగో అటు చూడు, ఆ కుక్కపిల్ల మనతో వచ్చేసింది అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని 2 చేతులతో ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చాడు. దీన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా అన్నది తల్లి. రాజేష్ తల్లితో జరిగినదంతా చెప్పాడు. పాపం, దానికి ఎవ్వరూ లేరమ్మా, మా వెనకాలే పరిగెత్తుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసింది, దీన్ని మనం పెంచుకుందామమ్మా అని గోముగా అడిగాడు తల్లిని. సరే కాని వద్దన్నా, నువ్వు వినవు కదా అన్నది. తల్లి ఒప్పుకోవటంతో రాజేష్కు ఎక్కడలేని సంతోషం అనిపించింది. ఆ రోజు నుంచి వాడికి దానితోటిదే లోకం. దానికి ప్రిన్స్ అని పేరు పెట్టాడు. స్కూలుకు వెళ్లే సమయంలో తప్ప ఆ కుక్కపిల్లతోనే వాడికి ఆట పాట అన్ని. ప్రిన్స్ కూడా రాజేష్ ఇంట్లో ఉంటే క్షణం వదిలిపెట్టేది కాదు. రాజేష్ కూడా దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తనతో పాటు దానికి బిస్కెట్లు, పాలు అన్నింటిలో వాటా ఇచ్చేవాడు. రాజేష్ గదిలోనే ఒక మూల పడుకునేది. అలా రాజేష్ చిన్న ప్రపంచంలో ప్రిన్స్

0: విడదీయరాని బంధమైంది. ఒకరోజు స్కూల్లో ఆడుకుంటున్న రాజేషు కింద పడ్డాడు. ఒళ్లంతా కొట్టుకునిపోయి నెత్తుడు సారికలతో ఇంటికి వచ్చాడు. అలా వచ్చిన రాజేషుని చూసి తల్లి కంగారు పడింది. కొడుకు ద్వారా విషయం విని బాధపడింది. సాయంకాలానికి రాజేష్కి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. డాక్టరు 2 రోజులు విశ్రాంతి అవసరమని చెప్పాడు. ఇంటికి వచ్చేసరికి ప్రిన్స్ గుమ్మంలోనే ఉన్నది. రాజేష్ అలా ఉండటానికి కారణం తెలియని ప్రిన్స్ ఏం జరిగిందో తెలియక రాజేష్ చుట్టూ తిరుగుతూ పదే పదే అరుస్తున్నది. దాని కళ్ల వెంట నీళ్లు కారసాగాయి. దాని చేతిలోకి తీసుకోగానే అరుపు మానేసి ఒద్దికగా కూర్చున్నది. రాజేష్కి ఆ రోజొచ్చిన జ్వరము 2 రోజుల దాకా తగ్గలేదు పాపం. ఆ 2 రోజులు ప్రిన్స్ కూడా తిండి మానేసి రాజేష్ మంచం పక్కనే కూర్చున్నది. 3వ రోజు రాజేష్కు జ్వరం తగ్గింది. పాలు తాగి టిఫిన్ తిన్న తర్వాత రాజేష్ పాలు పోస్తే అది కూడా తోకాడించుకుంటూ పోయి ఇల్లంతా తిరిగి ఆనందంగా తిరగసాగింది. దాని పరుగు ఆనందం చూసిన రాధాశేఖర్లు ఇద్దరూ కూడా ఎంతో సంబరపడ్డారు. మళ్లీ రాజేష్ తన కార్యక్రమాల్లో పడ్డాడు యథావిధిగా. పూర్వంలాగానే దానితో ఆటలు ప్రారంభించి ఇల్లంతా ఒక్కొలిక్కి తెస్తున్నాడు. శేఖర్ అతనితో మాట్లాడుతూ, చూసావా రాజేష్, ప్రిన్స్ నీకు జ్వరం వచ్చిన 2 రోజులు అది కూడా ఏమీ తినలేదు పాపం, దిగులుగా నీ పక్కనే కూర్చున్నది. నీకు తగ్గగాని నువ్వు లేవగాని అది కూడా ఉత్సాహంగా తిరుగుతున్నది. ఆ రోజు నువ్వు పార్కులో దానికి 2 బిస్కెట్లు పెట్టావు అంతేకదా, అది దానితోటి మన వెంట ఇంటికి వచ్చింది. అంతేకాక నీ పట్ల ఎంత స్నేహంగా ఉంటుందో చూడు అన్నాడు. అవును నాన్న, మనం కూడా మనకు సాయపడిన వారి పట్ల స్నేహంతో ఉండటంలోనే మన గొప్ప తెలుస్తుంది కదా అన్నాడు రాజేష్.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచన లోచనం. మీరింతవరకు విన్నారు సమర్పణ డాక్టర్ మైలవరపు లలితకుమారి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ. విజయవాడలో 60 సంవత్సరాల సుదీర్ఘానుభవం కలిగిన విద్యాసంస్థ ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ ఫలితాల కోసం ఒకే ఒక ఎంపిక కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
2: కార్యక్రమంలో ఇప్పుడు త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా త్రిపురనేని గోపీచంద్ గారి నవలలు అనే అంశం గురించి శ్రీ నండూరి రాజగోపాల్ గారి ప్రసంగం వింటారు.
3: ఎందుకు అనే ప్రశ్నతో ప్రారంభమైన గోపీచంద్ రచనలు సాహిత్యంలో ఎందుకు అనే ప్రశ్న మిగిల్చాయని ఒకప్పటి గోపీచంద్ సహచరుడు రాడికల్ హ్యూమనిస్ట్ శ్రీ కోగంటి రాధాకృష్ణమూర్తి అన్న వాక్యం చదివినప్పుడల్లా గోపీచంద్ జీవితము సాహిత్యంపై మళ్లీ ఒక పరిశీలన అవసరమనిపిస్తుంది. నిజానికి ఈ అవసరాన్ని కొడవడిగట్టి కుటుంబరావు గారు ఎప్పుడో గుర్తించారు. 1971లో దోంగేపూడి రాజారావు రాసిన పుస్తకాన్ని ఆయన ప్రస్తావిస్తూ, గోపీచంద్ ఆధ్యాత్మికవాది కాకపోయినా కూడా రచయితగా అతను పరిగణించదగినవాడే, అతని రచనలను సంపుటాలుగా వెలువెడితే మంచి విమర్శకులు సాహిత్యానికి అతను చేసిన బహుముఖ సేవను ఇంతకన్నా సరిగ్గా అంచనా కట్టడానికి వీలుంటుంది అన్న కొక్కు ఆలోచనను ఇవాళ మనం ఆయన నవళ్ల గురించి మాట్లాడుకునే ఒక అవకాశాన్నిచ్చింది. పరివర్తన నుండి చీకటి గదులు దాకా గోపీచంద్ నవలలు ఆయన జీవితంలో తాను లోనైన అనేక ప్రభావాలకు సాక్షీభూతాలు. హేతువాద ప్రముఖులైన త్రిపురనేని రామస్వామిగారి కుమారుడుగా ప్రశ్నించడాన్ని తన జీవన పదంగా మార్చుకున్న సంస్కృతిలోంచి పెరిగిన బాల్యం తండ్రి ఆలోచనలని విధానాలని కూడా ప్రశ్నించడం ప్రారంభించింది. ఒకపక్క త్రిపురనేని రామస్వామిగారు, మరొక పక్క ఉంగవ లక్ష్మీనారాయణ గారు 2 దృక్పథాలుగా గోపీచంద్ ఆలోచనలని ప్రభావితపరిచారు. తనకంటూ తనదైన ఒక మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నంలో గోపీచంద్ ఎప్పటికప్పుడు తనని తాను పునర్నిర్మాణం చేసుకుంటూనే ఉన్నారు. అలా చేసుకునే క్రమంలోనే హేతువాదం నుండి, మార్క్సిజం నుండి, ఎంఎస్రాయి ప్రభావం నుండి దూరం జరుగుతూ చివరికి అరవింద మహర్షి ప్రభావానికి లోనైనారు. అయితే ఇక్కడ కూడా స్థిరంగా నిలిచాడా లేదా అన్నది చూడడానికి అవకాశం లేకుండా ఆకస్మికంగా మరణించడం గోపీచంద్ జీవితానికి ఒక పెద్ద ఫ్లా. నాకు జీవితం మీద ఆశ అయితే ఉందిగాని తెలివిగా బతకడం చేతకాదు. అందుచేత బంధం మీద బంధం, బంధం మీద బంధం చుట్టుకుంటూ వెళ్తుంటాను. చివరికి ఊపిరి సలపని స్థాయికి వస్తాను. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఎవరో ఒక

వారు వీపుమీద ఫెల్లుము చరుస్తారు. నేను తుల్లిపడి లేస్తాను, ఒళ్ళు విదిలించుకుంటాను. ఆ విదిలింపుల జల్లులే నా పుస్తకాలు అని గోపీచంద్ స్వయంగా చెప్పుకోవడాన్ని బట్టే ఆయన రాసిన పుస్తకాలకు ఆయన జీవితానికి మధ్య విడదయ్యరాని బంధాన్ని చూడవచ్చు. వ్యక్తి జీవితంలో జరిగిన ఏ సంఘటనైనా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గాని సమాజాన్ని గాని ఉత్తేజితం చేయడమో లేక స్తంభింపజేయడమో జరగదని, అలా జరుగుతుందని భ్రమిస్తే అది జీవితం నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని చెబుతూ భావాన్నించి భౌతికానికి తన తొలి నవల పరివర్తనను నడిపిస్తాడాయన. ఈ నవల మొత్తం మనకు రచయితే కనపడడం, నవలగా అంత విజయం సాధించపోవడానికి ఒక కారణం. 1943లో తన తండ్రి త్రిపురనేని రామస్వామిగారు మరణించడంతో ఆయనతో తనకు గల అనుబంధం ఒక పక్క, ఎందుకు అని ప్రశ్నించడం నేర్పించిన తండ్రి శిక్షణకి, తన ఆలోచనలలో పెరుగుతున్న వైరుధ్యానికి మధ్య సంఘర్షణ మరొక పక్క చేరి గోపీచంద్ 1949లో అసమర్థుని జీవయాత్ర రాశారు. ఈ నవలని తన తండ్రికి అంకితమిస్తూ నాన్నగారికి ఎందుకు అనే ప్రశ్న నేర్పినందుకు అన్నారు గోపీచంద్. ఆర్ఎస్ సుదర్శనం లాంటి చాలామంది విమర్శకులు ఈ మాటని విశ్లేషిస్తూ ఇది తనలోని తండ్రి ఛాయకు ఒక వీడ్కోలు నమస్కారమని భావించారు. అయితే ఈ నవల రాసిన దశాబ్దంగర తర్వాత తత్వవేత్తలకు పీఠిక రాస్తూ తర్కానికి అందకుండా ఉండి మానవుని అనుభవంలోకి వచ్చే అనుభూతులు కొన్ని ఉన్నాయి. మానవునిచే అనేక కార్యాలను చేయించే స్వాభిమానం అనే గుణం ఉంది. వీటిని వేటినీ అజలోకి తీసుకోదు హేతువాదం. అందువల్ల సత్యసాధనకు అది పూర్తిగా ఉపకరించదు. హేతువాదం మనోవీధిలో ఉన్నంతవరకు ప్రమాదం లేదు. అప్పుడది విభిన్న దృక్పథాలను సిద్ధాంతాలను కొంతవరకు సహిస్తుంది. ఒకదానితో ఒకదాన్ని పోల్చి చూసుకుని సామరస్యం కోసం ప్రయత్నిస్తుంది, మారుతుంది, విశాలపడుతుంది, ఉన్నతిని పొందుతుంది. కాని జీవితంలో అడుగుపెట్టి పరిపాలించడానికి పూనుకునేటప్పటికీ సిద్ధాంతంగా తయారై గిడసమారి ప్రతి అభివృద్ధి కదలికకు అడ్డుగా నిలిచి నిరోధిస్తుంది అనడం సీతారామారావు జీవితానికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం. ఇంకో విషయం మనం ఇక్కడ గమనించాలి. హేతువాదాన్ని జీవితంలో అప్లై చేసే విషయంలో మాత్రమే గోపీచంద్ అభ్యంతరాన్ని గమనించాలి తప్ప మొత్తం హేతువాదాన్ని నిరసించాడనడం కూడా సరికాదనిపిస్తుంది. హేతువాదాన్ని జీవితానికి అన్వయించే క్రమంలో దానిలో ఉన్న అసమగ్రతను బట్టే ఇతర ప్రభావాల పట్ల గోపీచంద్ ఆకర్షితులయ్యాడు. ఒకసారి సంజీవ్దేవ్ గారింటికి గోపీచంద్ వెళ్లినప్పుడు సంజీవ్దేవ్ చెప్పిన మాట గమనార్హం. ఒక దశలో కల్పన యథార్థానికంటే మించిన వాస్తవమవుతుంది. నాకు భౌతికవాదం ఇష్టమే కాని భౌతికవాదం అక్కడితో ఆగిపోదు. మెటీరియలిజం ముదిరి మిస్టిజంలోకి మారుతుంది. ఆ రెండిటి మధ్య భేదం లేదు. జీవపరిణామంలో ఒక దశలో భౌతికవాదం అనేది మరొక దశలో ఆధ్యాత్మికవాదమవుతుంది అన్నదానికి సమాధానంగా సుమారు 1951ల ప్రాంతంలో మళ్లీ వీళ్ళిద్దరూ కలిసిన సందర్భంలో గోపీచంద్ సంజీవదేవుతో, మీరు చెప్పిన మార్పు నా రచనల్లో రాబోతోంది, త్వరలో నేను మిస్టిక్ అవుతాను అని చెప్పడం చూస్తే 6-7 సంవత్సరాలలో గోపీచంద్ అన్వేషణలోని తీవ్రత అర్థమవుతోంది. ఈ అన్వేషణలో భాగంగానే గోపీచంద్ చేసిన అధ్యయనం సీతారామారావు లాంటి గొప్ప పాత్రని తెలుగు సాహిత్యంలో ఎలివేట్ చేయగలిగింది. మనోవిశ్లేషణాత్మక నవలగా అసమర్థుని జీవయాత్రను నిలవగలిగింది. ఈ క్రమంలోనే 2వ ప్రపంచ యుద్ధం జరగడం, అస్తిత్వవాద ప్రభావం తెలుగు సాహిత్యంపై పడడంతో వ్యక్తి స్వేచ్ఛకు సాహిత్యం ప్రధాన భూమికనిచ్చింది. తనలో తాము చూసుకుంటూ తానెవరో తెలుసుకోవాలనుకోవడం, ధ్యేయాన్ని మార్గాన్ని ఎంచుకోవలసిన సమయంలో వ్యక్తికుండాల్సిన స్వేచ్ఛను నొక్కి చెప్పి ఎగ్జిస్టెన్షియల్ సైకాలజీని గోపీచంద్ ఏమిటి, ఎలా, ఎందుకు అనే 3 ప్రశ్నల రూపంలో 3 నవళ్ల ద్వారా పాఠకులకు అందిస్తాడు. తనని తాను దర్శించుకోవడానికి కావలసిన అనుభవాన్ని పొందడానికి చేసే ప్రయాణంలో తాను ఏమిటి అనే తెలుసుకునే ప్రయత్నమే ఉషారాణి జీవితంలో మెరుపుల మరకలు. అందుకే చక్రవర్తి అంటాడు, తన స్థాయికి సరిపడిన జీవితంలో ఇరుక్కుని ఆమె కళ్ళూల పడింది. ఇప్పుడు తన స్థాయికి సరిపడిన ఆదర్శాన్ని అందుకుని జన్మను చరితార్థం చేసుకుంది అని ముగిసిన ఆమె అన్వేషణను తెలియచేస్తాడు. వివిధ మానసిక ప్రవర్తనల మధ్య గల సంబంధాన్ని, వాటి సమన్వయాన్ని సాధించకలేకపోయిన పిల్ల తెమ్మెర సమంతకం అని జీవితం ఎలా అర్ధాంతరంగా ముగిసిపోయిందో చెబితే, శారీరక మానసిక స్థితిగతుల మధ్య గల కార్యాకారణ సంబంధాన్ని తెంచుకోలేక తెలుసుకోలేక
గడియపడని తలుపుల ముండి వెలుతురు చూడలేకపోయిన కోటీశ్వరమ జీవితం

నిమిత్తం ఎందుకు వేదనకు గురైందో చెప్పే ప్రయత్నం చేస్తాడు గోపీచంద్. అన్వేషణ సాగే క్రమంలో ఏ ఆలోచన స్థిరమైన రూపాన్ని దాల్చదు. కేవలం శారీరకమైన సెక్స్ వాంఛలనే చలం ప్రాతిపదికగా తీసుకో

0: సమంతకమణిలోనూ చూడం. ఉషారాంగి పాత్ర తైలవర్ణ చిత్రమైతే మిగతా స్త్రీమూర్తులు రేఖాచిత్రాలు అని ఆర్ఎస్ సుదర్శనమంగ యమపాసం నవలలో శారదా అరుంధతి పాత్రలలో ఉన్న సజీవత్వంతో పోల్చినప్పుడు ఉషారాణిలోని అసహజ ప్రవర్తన మంగళని అసంతృప్తికి గురిచేస్తుంది. అన్నింటినీ త్యజించి జీవితంలో పడిన అనుభవాలన్నింటినీ మెరుపుల మరకలని చేసుకుని యోగినిగా మారిపోవడం చూస్తే తనెంచుకోవలసిన తనకనువైన మార్గాన్ని మాత్రమే ఆమె తెలుసుకోగలిగిందే తప్ప అదే సరైనదని మనం అనలేం. కాని గోపీచంద్ ఆధ్యాత్మికవాదం వైపు ఆకర్షితుడై ఆధ్యాత్మికవాదిగా మారే క్రమంలో ఈ పరిష్కారం తోచడం పెద్ద వింత అనిపించదు. ఈ స్థితిలోని భౌతిక ఆధ్యాత్మిక వాదాలను సమన్వయపరుస్తూ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా రాశాడు గోపీచంద్. తను ఆకర్షితుడైన అరవింద ప్రభావాన్ని తనకి తాను వివరించుకోవడానికి, నిరూపించుకోవడానికి ఈ నవల గోపీచంద్కు ఒక అవుట్లెట్. ఈ చూపు అన్ని వలయాల అవసరాలను గుర్తించగలదు, వలయవాసులనందరినీ ఉత్తేజపరచగలదు, విశాలమైన ఒక ఆదర్శాన్ని సృష్టించి అందరినీ ఏకోన్ముఖులను చేయగలదు, ఒక నూతన పంథాను నిర్మించగలదు అని చెప్పి ఈ నవలకు ముందుమాట వ్రాస్తూ గోపీచంద్ చేసిన వ్యాఖ్యానం ఆయన ప్రతిపాదించిన ఒక సమన్వయ సిద్ధాంతానికి ముందస్తు కసరత్తు. గొప్ప విషయమేంటంటే ఏ సిద్ధాంతాలను చెప్పే ప్రయత్నం చేసినా గోపీచంద్ నవలలు మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను గొప్పగా ఎనలైజ్ చేస్తాయి. అతకని మనస్తత్వాల నడుమ చిరిగిపోతున్న వివాహ సంబంధాలను శిథిలాలయంలో, మెచ్యూర్డ్ రిలేషన్షిప్ ను పిల్లతెమ్మెరలు, మధ్యతరగతి మనస్తత్వాలను యమపాసంలో చెబుతాడాయన. హేతువాదం నుండి ఆధ్యాత్మికవాదం వైపు ప్రయాణించే గోపీచందను మనం చైతన్యం నుండి స్తబ్దత వైపు నడిచాడనుకోలేం. ఎందుకంటే పరివర్తన నవల రాసేటప్పుడు ప్రజల మనస్తత్వాన్ని మార్చాలి, లౌకిక సమస్యల నుంచి తప్పించుకుపోయే స్వభావాన్ని మార్చి కార్యోన్ముఖులను చేయడం ఈనాటి రచయితల ముందుంగ కర్తవ్యంగా చెప్పిన గోపీచంద్ మధ్యలో ఎన్ని ప్రయాణాలు చేసినా జీవితాన్ని కృత్రిమంగా విభజించి ఏదో ఒక ముక్కను పట్టుకుని అదే సర్వస్వం అనుకోవడం వలన మానవుడు ఒక ఘనీభవించిన పదార్థమయ్యాడు అని తేలుస్తాడు. కదలదలుచుకున్నవాళ్లు ఎప్పుడైనా కదలచ్చు, కాటికి కాలు చాపుకున్నవాళ్లు కూడా కదలచ్చు, పరిస్థితుల ప్రభావం వంగడం ఒక సాకు అని చెప్పే చైతన్యాన్ని ఇస్తాడు. మొత్తం మానవుని ఆశ పుట్టుకకు చావుకు అతీతంగా మెరిసే ఒక తారగా ఉండాలనే కాంక్షని వ్యక్తం చేస్తాడు. ఇక్కడ అరవింద సావిత్రి కావ్యంలో చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది, హిజ్ హోప్ ఏ స్టార్ అబోవ్ ఏ క్రాడిల్ అండ్ ఏ గ్రేవ్. చాలా గొప్ప మాటది. ఊయల పుట్టుకకి సంతోషానికి గుర్తు, అయితే సమాధి మరణానికి దుఃఖానికి గుర్తు. ఎందుకు అని ప్రశ్నించుకుంటూనే విస్తృత అధ్యయనంతో గోపీచంద్ అనేక మజిలీలను చేరుకుంటూ దాటుకుంటూ వెళ్లాడు. అడుసు తొక్కవలసి వచ్చినప్పుడు ఏడుస్తూ తొక్కి, కాళ్లు కడగవలసి వచ్చినప్పుడు అంతకంటే ఏడుస్తూ కడుక్కునే మనస్తత్వాన్ని ఎక్కడా గోపీచంద్ తన జీవితంలోనూ సాహిత్యంలోనూ చూపలేదు. పరివర్తన నుండి చీకటి గదులు దాకా సాగిన నవలాప్రయాణంలో ఆయన శైలి, శిల్పం, భాష, టెక్నిక్ లాంటి ఎన్నో విషయాలలో ఆయన సింహభాగాన్నే తాకారు. మధ్యలో చాలా చోట్ల ఆధ్యాత్మికవాదం వైపు మొగ్గుచూపినా యమపాసం లాంటి నవలలో మాత్రం చైతన్యాన్నే కోరుకున్నారు. చీకటి గదులు పూర్తయ్యుంటే గోపీచంద్ పూర్తి స్వభావం అర్థం చేసుకునే అవకాశముండేది. పరివర్తన నుండి చీకటి గదులు దాకా గోపీచంద్ నవలలు ఆయన జీవితంలో తాను లోనైన అనేక ప్రభావాలకు సాక్షీభూతాలు.
1: ఇంతవరకు మీరు త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా త్రిపురనేని గోపీచంద్ గారి నవలలు అనే అంశం గురించి శ్రీ నండూరి రాజగోపాల్ గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమం ఇప్పుడు నేడు యువత ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు పరిష్కారాలు అనే అంశం గురించి డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి గారితో పరిచయం కార్యక్రమం వింటారు.
3: డాక్టర్ విశాల్ ఇండ్ల గారు నమస్కారం అండి.
4: నమస్కారం.
3: డాక్టర్ విశాల్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ మానసిక వైద్యులుగా, ముఖ్యంగా పిల్లల మానసిక వైద్య నిపుణులుగా కూడా సుప్రసిద్ధులు. అయితేనండి, ప్రస్తుతం మనందరం గమనిస్తున్నాము యువత ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, అంటే అది శారీరక ఆరోగ్య సమస్యలని కాదు, మానసిక పరమైనటువంటి ఆరోగ్య సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనం గమనిస్తున్నాం దాదాపుగా. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో ఈ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసవ్వడం, బానిస కంటే ముందు అసలు అలవాటు చేసుకోవడం,

0: అక్కడక్కడ కొన్ని సంఘ వ్యతిరేక సమస్యలు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అని పత్రికల్లో చదవడం కానివ్వండి, లేకపోతే మాధ్యమాల్లో మనం వినడం చూడడం లాంటివి కూడా గమనిస్తున్నామండి. ఈ సమస్యల్ని అధిగమించడానికి ముఖ్యంగా నిపుణుల యొక్క సహకారం చాలా చాలా చాలా అవసరం. తల్లిదండ్రులు వాళ్ళ సహకారం చాలా లేనిది అసలు ఏది ఉండదనుకోండి. అలాగే ఏదైనా కళాశాలల్లో కానీ ఆ యాజమాన్యం కూడా కొంత బాధ్యతగా ఉంటే, అంటే ఈ యువత పట్ల ఇలాంటి దుర్వ్యసనాలకు అలవాటు పడకుండా, పక్కదారులు పట్టకుండా ఉండడానికి వాళ్ళు కూడా కొంత జాగరూకత్వం ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనికంటే ముందు ఈ నేపథ్యంలో అసలు యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు అనేటువంటివి వస్తాయా, ఎలాంటివి?
1: యాక్చువల్గా చాలా మందికి ఉన్న అపోహే అది, యువతకి ఏంటి మానసిక సమస్యలు రావడం ఏంటి అని. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 14 సంవత్సరాలలోపే 50% మానసిక జబ్బులు మొదలవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ 14 ఏళ్ళు గనక ఒక మనిషి దాటుకున్నట్లయితే 50% మానసిక జబ్బులు అప్పటికీ రాలేదంటే ఇంకా రానట్టే, 50% ఆయన బయట పడిపోయినట్టే. సో యువతలో వచ్చే ముఖ్యమైన మానసిక జబ్బులు ఏంటని చూసినట్లయితే డిప్రెషన్ చాలా కామన్, యాంగ్జైటీ అంటే ఒక రకమైన ఆందోళన అవి కూడా చాలా కామన్గా ఉంటాయి. మీరు ఇందాక చెప్పిన బిహేవియరల్ ఎడిక్షన్స్, ఇంతకుముందు డ్రగ్స్ అంటే ఓన్లీ మనం తీసుకునే ఆల్కహాలో గంజా అలాంటివి, అవే కాకుండా ఇప్పుడు ఆన్లైన్ ఎడిక్షన్స్, గేమింగ్ ఎడిక్షన్స్, బెట్టింగ్ అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్నిటికంటే మించి తెలుసుకోవాల్సింది సూయిసైడ్, ఆత్మహత్య అనేది యూత్లో సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అంటే ఆ వయసు వాళ్ళు 18-25 సంవత్సరాల్లో చనిపోయే వాళ్ళందరినీ చూసినట్లయితే రోడ్ యాక్సిడెంట్స్ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన కారణం మృత్యువుకి యాక్చువల్గా మానసిక జబ్బులు, తద్వారా సూయిసైడ్. సో యువతలో మానసిక జబ్బులు రావడం అనేది చాలా కామన్ కండిషన్, చాలాసార్లు తెలియక ట్రీట్మెంట్ తీసుకోక నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు.
0: అయితే డాక్టర్ విశాల్ గారు, ఇప్పుడు యూత్ అనేటువంటి వారు ఒకప్పుడు అంటూ ఒక 20-30 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్లయితే ఏదైనా కానీ ఏదైనా బిహేవియర్ అవ్వనివ్వండి, లేకపోతే అలవాట్లు అవ్వనివ్వండి, జీవన శైలి అవ్వనివ్వండి, ఇవన్నీ గమనించుకున్నట్లయితే అంటే క్రమేపీ ఏదో మార్పు వస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. అయితే అప్పటి యువత యొక్క విధి విధానాలకి ఇప్పటి యువతకి తేడా ఏమన్నా ఉందంటారండి?
1: చాలా వ్యత్యాసం ఉందండి. ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే ఈ జనరేషన్ అన్నిటికంటే ఎప్పుడూ లేనంత విధంగా కనెక్టెడ్ జనరేషన్. కనెక్టెడ్ అంటే ఏంటి? కనెక్టెడ్ అంటే డిజిటల్లీ కనెక్టెడ్, అంటే మన గ్యాడ్జెట్స్ ద్వారా, మన మొబైల్స్ ద్వారా, మన స్క్రీన్స్ ద్వారా ఎప్పటికప్పుడు మనం ఒకటేసారి కొన్ని వేల మందితో లక్షల మందితో కనెక్షన్ ఉండడం అనేది ఇప్పుడున్నంతగా ఏ జనరేషన్లో కూడా లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం ఎంత కనెక్టెడ్గా ఉందో అంత లోన్లీ కూడా ఉండే జనరేషన్ ఇదే. అదేంటండి కనెక్షన్ అంటున్నారు, మళ్ళీ లోన్లీనెస్ అంటున్నారు, ఒంటరితనం అంటున్నారంటే, కనెక్షన్ అనేది డిజిటల్ వరల్డ్, అంటే గ్యాడ్జెట్స్ ద్వారా, మొబైల్ ద్వారా ఎంత కనెక్షన్ ఉన్నా మనసులో మాత్రం ఇప్పుడు సముద్రంలో మొత్తం నీళ్లే కానీ తాగడానికి చుక్క నీరు లేనట్టుగా ఒక 100,000 మంది ఫ్రెండ్స్ మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఒంటరిగా ఫీల్ అయినప్పుడు వారెవ్వరూ నాకు లేరు అనే లాంటి ఒంటరితనం అనేది ఈ జనరేషన్లో ఉన్నంతగా ఎప్పుడూ కూడా లేదు. దాని కారణంగానే స్ట్రెస్ లెవెల్స్ కూడా, ఒత్తిడి యొక్క లెవెల్స్ కూడా ఈ జనరేషన్ వాళ్ళు విపరీతంగా ఫేస్ చేస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయము, నిద్ర అనేది అందరికీ ముఖ్యమైనప్పటికీ యూత్కి చాలా ముఖ్యం. 7 గంటల నుంచి 8-9 గంటలు ఒక రోజులో పడుకోవడం అనేది ఒక 24 గంటలు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వాళ్ళ గ్రోత్కి అవ్వనివ్వండి, వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోవడానికి అవ్వనివ్వండి, వాళ్ళకు క్రియేటివిటీ బాగా ఉండడానికి, అన్నిటికీ రీఛార్జ్ అవ్వడానికి, రిపేర్ అవ్వడానికి ఆ నిద్ర అనేది చాలా ముఖ్యమైంది. అయితే ఈ జనరేషన్ యువతలో నిద్ర అనేది కొరబడింది. చాలా మంది యువతలో కనీసం రోజుకు 2 గంటలు నిద్ర తక్కువ ఉంటా ఉంది. అంటే 5 గంటలు 6 గంటలు నైట్ అంతా ఏదో రీల్స్ సినిమాలో చూసి లేట్గా పడుకోవడం, పొద్దున్న కాలేజ్కి వెళ్ళాలి, కొంచెం పెందల కాడి లెగవడం, దీనివల్ల నిద్ర లోపం అనేది కూడా ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
0: డాక్టర్ గారు, సాధారణంగా వ్యసనాలు అనగానే దురలవాట్ల విషయంలోనే మనం అనుకుంటాం, అంటే మద్యపానానికి బానిసవ్వడం అనో, లేకపోతే ధూమపానానికి బానిసవ్వడం అనో, మత్తు పదార్థాలకు బానిసవ్వడం అనో ఇంతవరకే అనుకుంటాము. ప్రవర్తన వ్యసనాలు అనేటువంటివి కూడా ఈ మధ్యకాలంలో వింటున్నారు, ఏంటండి అసలు అవి, యువతలో ఏ రకంగా ఉంటుంటాయి?
1: ఎస్, సో ఇంత ముందు కూడా డ్రగ్ ఎడిక్షన్ అంటే మనం అనుకునేది ఏంటి, ఆల్కహాల్కు, మద్యపానానికో, క్యానబిస్ అంటే గంజాయి అలాంటి డ్రగ్స్కి అలవాటు పడడం అనేది మనం చూసేవాళ్ళం. కానీ ఈ లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల్లో ఆన్లైన్ ఎడిక్షన్స్, వాటిని ప్రవర్తనా వ్యసనాలు లేదా బిహేవియరల్ ఎడిక్షన్స్ అని అంటాం. అంటే ఎలాంటివి, కొంతమంది పిల్లలు కంటిన్యూస్గా ఆన్లైన్ ఏదో ఒక సిరీస్ ఒకటైన తర్వాత ఒకటి చూస్తూ ఉండడం, లేదా కంటిన్యూస్గా ఆన్లైన్ షాపింగ్ చేయడం, అది అవసరమా కాదా అనేది పక్కన పెడితే ఏదో ఒక విధంగా

0: టాప్ చేయాలి, ఏదో ఒకటి కొని ఇంట్లో పెట్టుకోవాలి అలాంటిది. అట్లాగే ఆన్లైన్ గేమింగ్, వీడియో గేమ్స్ విపరీతంగా ఆన్లైన్ ఆడడము, అసలు స్కూలు కాలేజు మానేసి ఆఖరికి స్నానం చేశారో తిండి తిన్నారో కూడా చూసుకోకుండా రోజంతా కూడా ఈ గేమ్స్ లో మునిగి తేలడం, అట్లాగే ఆన్లైన్ పార్న్ ఎడిక్షన్ అంటే ఈ అశ్లీల చిత్రాలు ఇలాంటివి ఆన్లైన్ ఎక్కువగా చూడడం, ఇలాంటి ఎడిక్షన్స్ ఒకప్పుడు ఉండేవి కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ స్క్రీన్ అనేది చాలా ఈజీగా అందుబాటులో ఉండడం, ఇంటర్నెట్ అనేది చాలా ఈజీగా అందుబాటులో ఉండడం వల్ల ఇలాంటి ఎడిక్షన్స్ చాలా పెరిగినాయి. వీటి వల్ల చీప్ డోపమిన్ అనేది బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. డోపమిన్ అనేది ఒక రసాయనిక పదార్థం బ్రెయిన్లో వచ్చేది. మనం మామూలుగా మంచి గేమ్ ఆడినప్పుడు, మంచి వారితో సంభాషణ జరిపినప్పుడు, మంచి సంగీతం విన్నప్పుడు డోపమిన్ వచ్చి ఒక రకమైన ప్రశాంతత రావడం అనేది జరుగుతూ ఉండేది సాధారణంగా. కానీ ఇప్పుడు ఉన్న ఈ ప్రవర్తనా వ్యసనాల వల్ల ఇది ఓన్లీ వాళ్లకు ఆన్లైన్ గేమ్కి వెళ్ళినప్పుడు లేదా ఆన్లైన్లో అశ్లీల చిత్రాలు చూసినప్పుడు, ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు వెంటనే ఆ డోపమిన్ అనేది రిలీజ్ అవడం, ఒక రకమైన కిక్ రావడం. కానీ దీనివల్ల ఉన్న రిస్క్ ఏంటండి అంటే వారికి మామూలు విషయాల్లో ఎలాంటి ప్లెజరు ఆనందము సంతోషం అనేది కోల్పోతారు. అంటే మామూలుగా ఒక ఆట ఆడడం వల్ల వచ్చే సంతోషం, లేదా ఒక సంగీతం వినడం వల్ల వచ్చే సంతోషం, లేదా ఏదైనా సాధించినప్పుడు వచ్చే సంతృప్తి, అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓన్లీ ఇలాంటి యాక్టివిటీస్లో నిమగ్నమైనప్పుడు మాత్రమే వారికి ఆ కిక్ వస్తుంది. సో అది పొంచి ఉన్న ప్రమాదము. ఈరోజు యూత్లో ఇవి చాలా చాలా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా వారి క్రెడిట్ కార్డ్స్ని వాడడం కానివ్వండి, వారి బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు తీసుకుని విపరీతమైన అప్పులు చేయడము, ఎందుకు ఆన్లైన్లో గేమ్స్ ఆడడానికి లేదా ఆన్లైన్లో బెట్టింగ్ చేయడానికి, షార్ట్ కట్లో ఫాస్ట్గా రిచ్ అవ్వాలని ఒక్కొక్కసారి స్టాక్ మార్కెట్ లాంటి దాంట్లో డబ్బులు పెట్టడము, ఇలాంటి వాటికి కూడా ఎడిక్ట్ అవ్వడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం.
1: డాక్టర్ విశాల్ గారు ఒకటి చెప్పండి, చాలా మందిలో ఇది ఒక అభిప్రాయం అనుకోవాలనో అపోహ అనుకోవాలనో కానీ మానసిక వ్యాధికి సంబంధించి మరీ ముఖ్యంగా యువతకు వైద్య చికిత్స అనేటువంటిది అందిస్తే, ఆ మందులు వాడితే ఒక రకమైనటువంటి శరీరం మీద ఇతరితర ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి, అదే మీరు ఇస్తుంటారు వైద్యం యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ అని, యాంగ్జియోలైటిక్ మెడికేషన్ అని, అలాగే కరెంటు చికిత్స ఇస్తారని, ఇలా థెరపీలు ఇలాంటివి ఇచ్చినందువల్ల యువతకి వీళ్ళు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, మరీ ప్రధానంగా శృంగార జీవితానికి చాలా ఇబ్బంది పడతారు, ఇంకా ప్రధానంగా సంతాన సాఫల్యానికి ఇబ్బంది పడతారు అనే అభిప్రాయాలు ఉన్నాయండి, మీరేమంటారు?
0: సో ఎప్పుడైనా చికిత్స అన్నప్పుడు ప్రతిసారి అందరికీ మందులే పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. థెరపీస్ అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా, సిబిటి అని, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని, అలాంటి రకరకాల చికిత్స పద్ధతుల ద్వారా కూడా కొన్ని మైల్డ్ మెంటల్ హెల్త్ కండిషన్స్ అంటే కొంచెం తక్కువ మోతాదులో ఉన్న వాటికి మనం థెరపీ ద్వారానే చికిత్స చేయొచ్చు. ఈ మధ్య చాలా అత్యాధునిక చికిత్సలు ఆర్టీఎంఎస్ అంటాం, అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా వారికి ఉన్న మానసిక జబ్బుల లక్షణాలని తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ మందులు వాడాల్సి వచ్చినప్పుడు భయపడాల్సిన పనే లేదు, ఎందుకంటే మీ డాక్టరు ఖచ్చితంగా మీ వయసును బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి ఏ మందులు వాడితే మీకు అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లేదా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేట్టు అతి తక్కువ కాలం వాడేట్టుగానే వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి లివర్ పాడవుతుందనో, కిడ్నీ పాడవుతుందనో, లేకపోతే సంతానం పైన ఎఫెక్ట్ పడుతుందనో, లేదా ఆ శృంగార జీవితం మీద ఎఫెక్ట్ పడుతుందనో ఉన్నవన్నీ కూడా మీరు అన్నట్టు ముమ్మాటకి అపోహలే. అలాంటివి ఏమీ ఉండవు. వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవన్నీ పక్కన పెడితే ముందు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మందికి ఈ జబ్బుల్లో ఉన్నప్పుడు అసలు జీవితం మీదే విరక్తి, అసలు చనిపోతే బాగుండు, ఆత్మహత్య చేసుకుందాం, దూకేద్దాము, కోసుకుందాము అనే స్థాయి నుంచి వారు మళ్ళీ సాధారణ జీవితము, నాకు కూడా ఒక హోప్ ఉంది, నేను చెయ్యాలి, సాధించాలి, నేను అందరి పిల్లల్లాగా ఉండగలగాలి అనే ఆ హోప్ క్రియేట్ చేయడానికి ఒక్కొక్కసారి మందులు వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఏదైనా టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ వాడేటప్పుడు రిస్క్ బెనిఫిట్ అని చూస్తాం. అంటే దానివల్ల వచ్చే రిస్క్ ఏంటి, బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ అనేది 100 రెట్లు ఎక్కువ ఉండి రిస్క్ అసలు చాలా తక్కువ ఉంటేనే మేము మందులు అందుకు వాడేది. సో ఆ విధంగా బేరీజు వేసుకునే చేస్తాం. కాబట్టి అలాంటి విషయాల గురించి అనవసరమైన భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.
1: ఇక ముఖ్యంగా డాక్టర్ గారు, యువత వాళ్ల భవిష్యత్తును వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళను వాళ్ళు ఒక క్రమశిక్షణ బద్ధంగా తీర్చిదిద్దుకోవడానికి, మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవనం గడపడానికి, ఇంకా చెప్పాలంటే ఈ కళాశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, నేను ఎప్పటి నుంచో అనుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ సంవత్సరానికి ఒక్కసారి మానసిక వైద్య నిపుణుణ్ణి కానీ లేదా సైకాలజిస్ట్లని అంటుంటారు వాళ్ళని కానీ సంప్రదించి తగిన సలహాలు అవనివ్వండి, సూచనలు అవనివ్వండి తీసుకోవడం మంచిదేనా?
0: చాలా మంచిది యాక్చువల్గా. అండ్ మీరు అడిగినట్టు ఎలాంటి సూత్రాలు పాటిస్తే యూత్కి యువతకు బాగుంటుందంటే, నాకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చే విషయము, ఈ రోజుల్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లము యువతకి వాళ్ళు స్క్రీన్ మీద స్పెండ్ చేసే టైం. స్క్రీన్ మీద వాళ్ళ

0: స్కూల్ వర్క్ పక్కన పెడితే రోజుకి అందాజుగా 7 గంటలు యావరేజ్ మీద స్పెండ్ చేస్తున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ రోజుకు 7 అవర్స్ జస్ట్ స్క్రీన్ మీద, అది సినిమాలు అవ్వచ్చు, సిరీస్లు అవ్వచ్చు, గేమింగ్ అవ్వచ్చు, ఏదో ఒకటి చేసి స్పెండ్ చేస్తున్నారు. ఎంత టైం వేస్ట్ అవుతా ఉంది అక్కడ. ఇంకొకటి, ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇంతకుముందు ఏమయ్యేది, చక్కగా అందరు కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఏదైనా మంచి ఆటలు, అవుట్డోర్ గేమ్స్ ఆడేవాళ్ళు. ఈ రోజుల్లో అవుట్డోర్ గేమ్స్ అనేది తగ్గిపోయింది. ఈవెన్ ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినా అందరూ కూర్చుని ఎవరి మొబైల్స్లో వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, కానీ కనీసమైన సంభాషణలు కూడా ఉండడం లేదు. సో ఆ డిజిటల్ బౌండరీస్ అనేవి మెయింటైన్ చేయాలి. బౌండరీ అంటే మీకు అర్థమవుతుంది కదా. సో ఎక్కడైతే మనం ఎన్ని గంటలు వాడచ్చు రోజుకి, ఎలాంటి ప్రదేశాల్లో వాడకూడదు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఫ్యామిలీతో కలిసి మాట్లాడుతున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, పడుకోవడానికి వెళ్ళినప్పుడు, పడుకునే ఒక గంట ముందు, అలాంటి టైమింగ్స్లో మొబైల్స్ని స్క్రీన్స్ని దూరంగా ఉంచాలి. ఆ డిజిటల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇందాక చెప్పినట్టు మీకు తెలియకుండానే మీరు కూడా ఒక డిజిటల్ స్లేవ్, అంటే డ్రగ్ ఎడిక్షన్ అయినట్టుగానే ఈ డిజిటల్ ఎడిక్షన్ అనేది మీకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయము ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనే మంచి కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. మీ వయసులో కనుక మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే మీరు గోల్డెన్ ఆపర్చునిటీ, మీ బ్రెయిన్ని బాడీని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ అవుతున్నట్లు. మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి, మనం బాడీ కోసం మనం ఎన్ని చేస్తాము, మన బాడీ నీట్గా ఉండాలి, బాడీ ఫేస్ బాగుండాలి, ఫేషియల్ చేయించుకోవాలి, జుట్టు చక్కగా ఉండాలి, మంచి సెలూన్కి వెళ్ళాలి. మన బాడీని ఎలా అయితే మనం చూస్తామో, కేర్ తీసుకుంటామో, మన మైండ్ని కూడా అలాగే కేర్ తీసుకోవాలి. మైండ్ అలా కేర్ తీసుకోవడానికి మీ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే స్లీప్ ఇంకొక ఇంపార్టెంట్ సూత్రం, నిద్ర. నేను ఇందాక చెప్పినట్టు రోజుకు 7 నుంచి 8 గంటలు పడుకోవడం అనేది చాలా ఆవశ్యకం. ఆ మాత్రం నిద్ర లేకపోతే మీరు ఎంత కష్టపడి చదివినా మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోలేరు, మీ గ్రోత్ సరిగ్గా ఉండదు, మీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల అనవసరమైన జబ్బులు, ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఈ వయసులో పెట్టుకోవడం. అన్నిటికంటే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు చుట్టూ 100 మంది సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ మనకు మనసులో లోన్లీగా అనిపించకుండా ఉండాలి అంటే సోషల్ కనెక్టెడ్నెస్, అంటే మీ ఫ్రెండ్స్ని కనెక్ట్ అవుతూ కమ్యూనిటీలో యాక్టివిటీస్ చేస్తూ ఉండడం, సమాజంలో ఏదో ఒకటి, ఒక ఆర్ఫనేజ్లో సర్వీస్ లాంటివి చేయడము, లేకపోతే కొన్ని కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడము, సంభాషణలు, సోషల్ కాన్వర్జేషన్స్ అనేవి మాత్రం మిస్ కావద్దండి. ఆ సోషల్ కనెక్టెడ్నెస్ ఉన్నట్లయితే ఆ మనసులో ఒక రకమైన ఒంటరితనము, అనవసరమైన ఆలోచనలు రావడం అనేది బాగా తగ్గుతుంది. ఫైనల్గా మీకు గనక ఏదైనా మానసికంగా ఇబ్బంది ఉంది, డల్గా ఉంటున్నారు, ఆందోళనగా ఉంటున్నారు, లేదా వీటికి ఎడిక్ట్ అవుతున్నారని మీకు అనిపించినట్లయితే మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ హెల్ప్ తీసుకోండి, సహాయం కోరండి. బోల్డ్ మంది ఎక్స్పర్ట్స్ మీ ఊర్లోనే ఉండుంటారు, లేదా మీరు ఆన్లైన్ వెళ్తే మీకు ఈజీగా దొరుకుతారు. హెల్ప్ తీసుకోండి. అనవసరంగా ఈ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, శారీరక ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మానసిక ఆరోగ్యాన్ని కూడా అంతే బాగా చూసుకున్నట్లయితే మీరు ఇందాక అన్నట్టు మీకు బంగారు భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది.
1: ఇప్పుడు చాలా రకాలైనటువంటి శారీరక అనారోగ్యాలకు సంబంధించి ఎన్నో మందులు వస్తున్నాయి. అంటే ఏదైతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతుందో వైద్య రంగం కూడా అలాగే అభివృద్ధి చెందుతోంది, అలాగే ఈ ఔషధాల విషయంలో కూడా అభివృద్ధి అనేటువంటిది చెందుతూ ఉండి ఉంటుంది. ఇక్కడ నా సందేహం ఏంటంటే ఇప్పుడు మానసిక ఒత్తిడికి లోనైన వారు కానీ భవిష్యత్తులో మానసిక ఒత్తిడిలే రాకుండా కొన్ని కొన్ని వ్యాధులకి వ్యాక్సినేషన్ టీకా మందులు అని అంటారు, ముందు అసలు రాకుండా అనేటువంటి ఉన్నట్టుగానే ఏదైతే ఈ మానసిక ఇబ్బందులు లాంటివి వీటిని అధిగమించడానికి వ్యాక్సినేషన్ లాంటి ఔషధాలు ఏమైనా మీరు అన్నారు, ఏదో కొన్ని మెదడులో కొన్ని రసాయనాలు అవి ఉత్తేజపరిచే అవనివ్వండి లేకపోతే ఇబ్బంది పెట్టే అవనివ్వండి, ఎంజైమ్స్ అని కూడా అంటుంటారు వాటిని మనం, డోపమిన్ అన్నారు, ఆక్సిటోసిన్ ఇలాంటివి ముందుగానే వ్యాక్సినేషన్ రూపంలో లాగా ఎక్కించవచ్చా?
0: ఛాన్స్ లేదు రావు గారు, ఉంటే ఎంతో బాగుండు అందరి పరిస్థితి, కానీ అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే మానసిక జబ్బులు రెండు విధానాలుగా రావచ్చు. ఒకటి మన పూర్వీకులు, మన వారసత్వంగా వచ్చే జీన్స్ ద్వారా. సో ఆ జీన్స్ని మార్చడం చాలా కష్టం. ప్లస్ జీన్స్ ఎలా ఉన్నా కనీసం ఫస్ట్ చైల్డ్హుడ్ అంటే చిన్నతనంలో ఫస్ట్ 5-6 సంవత్సరాల్లో వారికి ఉన్న వాతావరణము, ఇంట్లో పెరిగిన పద్ధతి, తల్లిదండ్రుల ద్వారా ఆ పిల్లవాడు ఫీల్ అయిన లవ్ అండ్ ఎఫెక్షన్, సెక్యూరిటీ, సేఫ్టీ, ఇవన్నీ కనుక బాగున్నట్లయితే జీన్స్ ఒకవేళ అటు ఇటుగా ఉన్నా కొంతవరకు దాని ఎఫెక్ట్ని నెగిటివ్గా చేయొచ్చు. వారసత్వంగా వచ్చే జన్యువులు, అట్లాగే చిన్నప్పటి వాతావరణము, ఈ రెండే వ్యాక్సినేషను. ఇంకా వేరే ట్యాబ్లెట్ ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత మానసిక జబ్బులు రాకుండా ఉండడం చేయడం కష్టం. దాంతోపాటు నేను ఇందాక చెప్పిన సూత్రాలు అనేది యువతే కాదు, అన్ని వయసు వాళ్ళు పాటించవచ్చు. నిద్ర, ఎక్సర్సైజ్, డిజిటల్ బౌండరీస్ అంటే మన మొబైల్ని ఎలా వాడతాం, సోషల్ కనెక్టెడ్నెస్ అంటే మన కుటుంబ సభ్యులతో కానీ, మన మిత్రులతో కానీ మనం ఏర్పాటు చేసుకునే సంబంధాలు, బంధవ్యాలు, వాటి యొక్క స్ట్రెంగ్త్, అవన్నీ మనల్ని ఒక వ్యాక్సిన్ లాగా ఈ మానసిక జబ్బుల నుంచి ఇమ్యూన్ గా చేయడానికి అవకాశాన్ని ఇస్తాయి.
1: ఆరోగ్యకరమైన

0: అయినటువంటి జీవన శైలి. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ విశాలేంద్ర గారు. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మరి ఇంతవరకు నేడు యువత ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు పరిష్కారాలు అంశం గురించి డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: సహా పలుంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచారం లేఖ ఇప్పుడు వింటారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నతంగా రాణించి భవిష్యత్తులో మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 590కి పైగా మార్కులు సాధించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు చెక్కులను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వంలో ఇంజనీరింగ్ నీట్ యూపీఎస్సీ ఐఐటి పరీక్షల్లో డిజిటల్ సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచుకోవాలని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యత దేశభక్తి అంకితభావంతో 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో ప్రజాసేవకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం అభివృద్ది సుపరిపాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు వీధి దీపాలు మున్సిపల్ కార్యాలయాల సేవలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు 100,000 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. గోదావరి పుష్కరాల సన్నద్దతలో భాగంగా పుష్కర ఘాట్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలు 2027 అఖండ గోదావరి పరివాహక ప్రాంతాలైన వాడపల్లి అంతర్వేది కోటిపల్లి అప్పనపల్లి కుండలేశ్వరం గోదావరి తీరంలో ఆధ్యాత్మికత దైవభక్తి పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి విశిష్టతను పెంపొందించే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. గోదావరి పుష్కర ఘాట్ల నిర్వహణ పనులపై దృష్టి సారించి శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఆగస్టు 3వ తేదీన ఓడల్రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ముత్యాలమ్మ అనే ఫిషింగ్ బోటు 15 రోజుల డీప్ ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారు. అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో ఈ బోటు రిజిస్టర్ అయి ఉండగా బోట్లో మొత్తం 7 మత్స్యకారులు క్రూజ్ సభ్యులుగా వేటకు వెళ్లారు. మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి సంబంధిత కేంద్ర ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేసినట్టు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కోస్ట్ గార్డు నేవీ సహకారంతో విస్తృత గాలింపు చేశారు. 23 రోజుల అనంతరం ఆగస్టు 26వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మత్స్యకారుల ఆచూకీ లభించింది. దీంతో వీరందరినీ ప్రభుత్వం స్వగ్రామాలకు తరలించింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ అదనపు పట్టణ స్థానిక సంస్థ 8 మండలాలను చేర్చడం ఎంతో సంతోషదాయకమని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ ఐడియా దేవి పేర్కొన్నారు. 896.16 చదరపు కిలోమీటర్ల నుంచి 1,765.45 చదరపు కిలోమీటర్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం 19 మండలాలు 7 పట్టణ స్థానిక సంస్థలు కలుపుకుని అముడా పరిధిని మరింత విస్తరించినట్టు జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జిల్లా కలెక్టర్ అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ అమలాపురం శాసనసభ్యులు హైతాబత్తుల ఆనందరావుతో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో 3వ విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య ఆరోగ్య రక్షణ సేవలు అందించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. రామచంద్రపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఇప్పటివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచారాలకు విన్నారు. రచన విఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట గృహలక్ష్మి చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట వింటారు. ఆ 3 రచన సత్యం సంగీతం అందించారు.

కార్యక్రమం తర్వాత వినిపోతున్న పాట అనుబంధం చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. చక్రవర్తి సంగీతం అందించారు. వేటూరి సాహిత్యం.

0: మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: మీరు వింటున్నారు తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం. వినబోతున్న పాట జాకీ. ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో S జానకితో కలిసి పాడిన పాట, రచన వేటూరి.

వినబోతున్న పాట ఆత్రేయ రచనకు ఇళయరాజా సంగీత సారథ్యంలో కెజేఎస్ దాస్ బి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం ఈతరం ఇల్లాలు.

చిత్రగీతల కార్యక్రమంలో చివరి వేయబోతున్న పాట సీతార చిత్రం నుంచి ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. రచన వీటూరి, సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్జ్ పై శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గాత్రం వింటారు. కద్దను వారికి తోడి రాగం

0: 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినిపిస్తున్న పాట ఆర్ఎక్స్ 100 చేతి నుంచి అనురాగ్ కుల్కర్ణి గానం చేశారు. చైతన్య వర్మ రచనకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు.

జువ్వ ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

నమస్తే. అమరావతి కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట లవర్స్ డే చిత్రం నుంచి దినాకర్ నీతూ పాడిన పాట వింటారు. శ్రీజో రచనకు షాన్ రహమాన్ సంగీతం అందించారు.

పడిపడి లేచే మనసు ఈ చిత్రం నుంచి కృష్ణకాంత్ రచనకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. పాడినవారు సిద్ధ శ్రీరామ్.

మీరు విన్న పాట కిర్రాక్ పార్టీ చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడారు. సంగీతం అజనేష్ లోక్నాథ్. నమస్తే. అమరావతి కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట హౌరా బ్రిడ్జి చిత్రం నుంచి కృష్ణ చైతన్య రమ్య బెహర గానం చేశారు. శేఖర్ చంద్ర సంగీతం, కరుణాకర్ అడిగిరాల సాహిత్యం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై. సమయం 10 గంటలైంది. కార్యక్రమంలో ఇప్పుడు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటి పైకప్పుపై

సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 78,000 రూపాయల వరకు రాయితీ అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పీఎం కుసుమ్ పథకం కింద రైతులు బీడుభూమి లేదా వ్యవసాయ భూమిలో సోలార్

0: పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సోలార్ పార్కుల పథకం కింద భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్న మత్స్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశంలో క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛ ఇంధన పరివర్తనలో సౌరశక్తి అత్యంత శక్తివంతమైన చోదక శక్తుల్లో ఒకటిగా మారింది. దీనికి అనుగుణంగా దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వ వ్యవస్థలతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఎఫ్ఎస్పీవీ ప్రాజెక్టు కింద జలాశయాలు, చెరువులు, కాలువలు, పారిశ్రామిక నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫామ్ల మీద సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ విధానం కొరతగా ఉన్న భూవనరుల కోసం పోటీ పడకుండా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్గత జలవనరులను ఉపయోగించుకుంటుంది. మొత్తం 570 కోట్ల రూపాయలను ఈ పథకం అమలుకు కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2026 జులై 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది. 5000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు చేసేందుకు అదనపు భూసేకరణ అవసరం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం, మొత్తం 10000 మెగావాట్ల సామర్థ్యం గల ఇంధన నిల్వ వ్యవస్థలతో పాటు 5000 ఉత్పాదక మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదకంగా వినియోగించుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెబుతూ,
1: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జైసా ఆప్ దేఖతే హై కి హమారే యహాన్ సోలార్ కెపాసిటీ వరల్డ్ కే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్ కెపిటా కే హిసాబ్ సే దేఖే తో వన్ ఆఫ్ ది వరల్డ్స్ హైయెస్ట్ ఆనా దేశ్ మే లగీ హై. అబ్ ఇస్మే జో హమారీ వాటర్ బాడీస్ హై ఉస్కే సర్ఫేస్ ఏరియా కో కైసే యూజ్ కరే సోలార్ కే లియే వో స్కీమ్ ఆజ్ మానే ప్రధానమంత్రి జీ నే అప్రూవ్ కీ హై. प्रधानमंत्री सूर्य सरोवर योजना में जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
0: 5000 मेगावाट्ल तेलियाडे सौर विद्युत प्रोजेक्टुल निर्माणान्नि ई पथकं लक्ष्यंगा पेट्टुकुंदि. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం అంటే 10000 మెగావాట్ గంటల ఇంధన నిల్వ వ్యవస్థలను వీటితో పాటు ఏర్పాటు చేస్తారు. జాతీయ సౌరశక్తి సంస్థ అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని జలాశయాలు, ఇతర అనువైన నీటి వనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 GWP మేర సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ పథకం కింద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు విజయవంతంగా ప్రారంభమైన తర్వాత ప్రతి మెగావాట్కు 1 కోటి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. దీనికి అదనంగా ప్రాజెక్టు డెవలపర్లు హైడ్రోగ్రఫీ సర్వేలు, పర్యావరణ అంచనాలు, ప్రాజెక్టు నష్టాలను తగ్గించేందుకు దోహదపడే కార్యకలాపాల కోసం ప్రతి ప్రాజెక్టుకు 50 లక్షల రూపాయల వరకు పొందవచ్చు.
1: इस स्कीम में टोटल 5000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी और 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा. स्कीम में 2 घंटे की एनर्जी स्टोरेज भी स्कीम में रखी गई है जिससे कि जो पीक डिमांड है उसको प्रॉपरली मॉड्यूलेट किया जा सके. प्रोजेक्ट्स विल बी सेलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग. सबसे अच्छी बात है कि इसमें लैंड एक्विजिशन की जरूरत नहीं है और एग्जिस्टिंग रिजर्वॉयर्स, कैनाल्स, इंडस्ट्रियल पॉन्ड्स इन सब का उपयोग किया जा सकता है और एक एडिशनल बेनिफिट ये मिलेगा कि जो पानी का इवेपोरेशन हो जाता है

0: బచ్చేగా.
1: జలవనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సూర్యరశ్మిని గ్రహించి దాన్ని విద్యుత్గా మార్చే పరికరాన్ని సోలార్ ప్యానెల్ లేదా సౌర ఫలకం అంటారు. ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ అనేది నీటి ఉపరితలంపై సౌర ఫలకాలను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేసే నూతన సాంకేతిక విధానం. జలాశయాలు, సరస్సులు, చెరువులు, నీటి రిజర్వాయర్లపై తేలియాడే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి వాటిపై సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ ప్లాట్ఫామ్లు గాలికి కొట్టుకుపోకుండా నీటి అడుగున లేదా ఒడ్డున బలమైన తాళ్లు, లంగర్లతో భద్రంగా కలుపుతారు. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటి అడుగున ఉండే ప్రత్యేక కేబుల్స్ ద్వారా ఒడ్డున ఉన్న గ్రిడ్కు చేరుస్తారు. నీటి చల్లటి ప్రభావం వల్ల సౌర ఫలకాల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. నీటి ఉపరితలాన్ని సౌర ఫలకాలు కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా తగలక నీరు ఆవిరి కావడం తగ్గుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమి అవసరం లేదు కాబట్టి వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు భూమి ఆదా అవుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు నీటి ఆవిరిని తగ్గించి జలవనరులను రక్షించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించని స్వచ్ఛమైన శక్తిని అందిస్తాయి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా జలాశయాలు, అంతర్గత జలవనరులను వినూత్నంగా ఉపయోగించడం వల్ల దేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యం విస్తరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రధానమంత్రి వివరించారు.
2: బీతే 10 వర్షో మే హమ్నే అప్నీ సోలార్ ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ కో 32 టైమ్స్ బడాయా హై. ఆజ్ భారత్ దునియా కా తీసరా సబ్సే బడా సోలార్ పవర్ జనరేటింగ్ నేషన్ హై.
1: ఈ పథకం అమలు వల్ల జలాశయాలను, పారిశ్రామిక చెరువులను సౌర విద్యుదుత్పత్తికి ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం భూవనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. భూమి వనరులపై భారం తగ్గడంతో పాటు రిజర్వాయర్ల ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తవుతుంది. ఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పథకం నీటి వనరుల గరిష్ట వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఈ పథకం అమలు వల్ల దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తేలియాడే ప్లాట్ఫామ్లు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, మాడ్యూల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలు వంటివి ఇతర కీలక భాగాల దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల రంగంలో దాదాపు 28,500 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల నుంచి 7 రెట్లకు పైగా పెరిగి 5,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు దోహదపడుతుంది. ఈ పథకం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇంధన లక్ష్యాలకు మద్దతునిస్తుంది. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ పథకం ఆమోదంతో దేశంలో సౌర విద్యుత్ రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన భారతదేశాన్ని స్వచ్ఛమైన హరిత ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ఒకే తాటిపైకి తెస్తూ వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మీరింతవరకు ప్రాంతీయ వార్తా విభాగం వరించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
0: కార్యక్రమం ఇప్పుడు రావు అతిథి తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటారు.

రాబోయే తుది కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అందమైన అనుభవం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు. ఆత్రేయ సాహిత్యం.

కడలకు పందిడు వీడు వీడే నోయి నేటి మొనగాడు చెలిమికెప్పుడు చతగాడు చెడుకెప్పుడు పగవాడు వీడ వయసు నూరేడు నూరేళ్లకు కుర్రాడు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అద్దులేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారా.

మూసి ఉన్న వాకిళ్ళు తెరచినప్పుడే తిరునాళ్ళు. ఆటగాళ్ళు కాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేదు లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు.

చీటులు చెప్తే ముసలాడు, నిన్న మొన్నటి కుర్రాడు, పదులిపోయి ఆనాటి పూజులు, మరవే ముందున్న రోజులు చేసే పాత సంకళ్ళు. మనుషుల్ని మన నేస్తాలు మనసులు మన కోవెళ్ళు ఎవ్రీబడీ, మనసులు మన నేపారు, మనసులు మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. పాటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, కుర్రాడు కుర్రాడు వెళ్ళకి ఉన్నోళ్ళు, కళ్ళారే లేనోళ్ళు కవ్వించే సొగళ్ళు.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

డ్రైవర్ రాముడు చిత్రం నుంచి ఆత్రేయ రచనకు చక్రవర్తి సంగీతం అందించారు. పాడినవారు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ప్రేమ పగ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజ్యరామ్ పాడిన పాట వింటారు. ఎస్ రాజేశ్వరరావు సంగీతం, దాశరథి సాహిత్యం.

బరువు చరిత్ర చిత్రం నుంచి కమలహాసన్ పి సుశీల పాడిన పాట విన్నారు. రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. వినబోతున్న పాట కుమార్ రాజా. ఈ చిత్రం నుంచి వేటూరు రచనకు కవి మహాదేవన్ సంగీత సరజంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై రావు అతిథి కార్యక్రమం. వినబోతున్న పాట కొత్త జీవితాలు. ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. ఇళయరాజా సంగీతం అందించారు. సి నారాయణరెడ్డి సాహిత్యం.

0: పదహారేళ్ల వయసు చేతుల నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. వేటూరు రచన, చక్రవర్తి సంగీతం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

రాబోయేది. కార్యక్రమం వింటున్నారు, వినబోతున్న పాట భద్రకాళి. ఈ చిత్రం నుంచి పి సుశీల, కేజేఎస్ దాస్ పాడిన పాట. దాశరథ రచనకు ఇళయరాజా సంగీతం అందించారు.

చాణక్య చంద్రగుప్త చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల. వినబోతున్న పాట గీత సంగీత. ఈ చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. సి నారాయణ రెడ్డి రచనకు శంకర్ గణేష్ సంగీతం అందించారు.

సిరిసిరి మూవా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటతోటి రాబోయే అతిథి కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై.

లో నాని నటించిన చిత్రాల నుంచి కొన్ని పాటల్ని విందాము. ముందుగా నేను లోకల్ ఈ చిత్రం నుంచి నరేష్ అయ్యర్, మనీషా ఇరుబత్తిని పాడిన పాట వింటారు. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వినబోతున్న పాట మిడిల్ క్లాస్ అబ్బాయి చేతి నుంచి బాలాజీ రచనకు దిలీప్ భండారి సంగీతం అందించారు. పాడినవారు దివ్యకుమార్, శ్రావణ భార్గవి.

0: It's okay, Tinigaru.
1: భలే భలే మగడ్వై. ఈ చిత్రం నుంచి కార్తీక్, మోహన, భోగన్ రాజు పాడిన పాట వింటారు. భాస్కర్ భట్టారావు సాహిత్యము, గోపీచందర్ సంగీతం.

பலை பலை மகாடி ஓய். మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్పై. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట కృష్ణార్జున యుద్ధం చేతు నుంచి పుట్టా పెంచల్ దాస్ రచనకు హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు. గీత రచన పుట్టా పెంచల్ దాస్.

గుర్తు చేసుకున్న కార్యక్రమంలో నాని చిత్రగీతాల నుంచి కొన్ని పాటలు వింటున్నారు. చివరిగా వినిపోతున్న పాట మజ్ను. ఈ చిత్రం నుంచి రాంబాబు గోసాల రచనకు గోపీసుందర్ సంగీత సారథ్యంలో నరేష్ అయ్యర్ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్పై తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. వింటారు వినబోతున్న పాట కులగోత్రాలు. ఈ చిత్రం నుంచి మాధవ్ పెద్ది పిఠాపురం పాడిన పాట వింటారు. కొసరాజు రచనకు ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

పీలీలో పాడిన పాట వింటారు. చిరంజీవుల చేతి నుంచి ఘంటసాల రచనకు క్షమించాలి, మల్లాది రచనకు ఘంటసాల సంగీతం అందించారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా, గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
4: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై తెలుగు చిత్ర గీతాలు. వినిపోతున్న పాట చిరంజీవులు. ఈ చిత్రం నుంచి పి లీల పాడిన పాట వింటారు. మల్లాది రచనకు ఘంటసాల సంగీతం అందించారు.

క్షమించాలి. వెనుబోతున్న పాట దొంగరాముడు చిత్రం నుంచి ఘంటసాల జిక్కి గానం చేశారు. పెండ్యాల సంగీతం అందించారు. సీనియర్ సముద్రాల సాహిత్యం అందించారు.

జయసింహ చేతి నుంచి ఘంటసాల పీలిలా పాడిన పాట ఉంటారు. రచన జూనియర్ సముద్రాల, సంగీతం టీవీ రాజు.

లాహిరి లాహిర్లో కార్యక్రమంలో వినబోతున్న పాట మల్లెపువ్వు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. ఆరుద్ర రచనకు చక్రవర్తి సంగీతం అందించారు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: వినబోతున్న పాట పంతులమ్మ చిత్రం నుంచి వేటూరి రచనకు రాజన్ నాగేంద్ర సంగీత సరజంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

అనార్కలి చిత్రం నుంచే జిక్కీ పాడిన పాట విన్నారు. సీనియర్ సముద్రాల రచనకు పి ఆదినారాయణరావు సంగీతం అందించారు. కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట చిలిపి కృష్ణుడు. ఈ చిత్రం నుంచి పి సుశీల పాడారు. ఆత్రేయ రచనకు కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

0: చిలిపి కృష్ణుడి చేతి నుంచి మీరు విన్న ఆ పాటతోటి లాహిర్ లాహిర్లో కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు హైదరాబాద్ నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ

స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్క్లు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్ధరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారత

0: పార్టీలతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై. జీవనలహరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వయోధికుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: కూరపాటి శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు, మీరు విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఆచార్యులుగా అంటే ప్రొఫెసర్ కాయ చికిత్స విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ గారు, వయోధికుల్లో వ్యాధి నిరోధక శక్తి, దీన్నే రోగ నిరోధక శక్తి అని కూడా అంటుంటాం మనం, తగ్గుతుంది అని అంటుంటారు. ఇది అందరు చెప్పేటువంటి మాటే. ఆ వయసు అయిపోయింది కదా, అది అంతేలే అని ఇట్లా అందరం మనం మామూలుగా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వినేటువంటి పదం ఇది. అసలు ఎందుకు ఆళ్లలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి అవనివ్వండి, ఇతరత్ర అవనివ్వండి, వయసునే కారణమా, ఏం మనం దానికి తగినటువంటి ఆహారం పెంచడం లేకపోతే అవసరాన్ని బట్టి ఆయుర్వేదం లేదన్న మందులు లాంటివో ఇలాంటివి పెంచి ఆ తగ్గకుండా మనం బ్యాలెన్స్ చేయలేమా, ఆయుర్వేదం అసలు ఏం చెబుతోంది, ఆ వివరాలు ఒక్కసారి మా శ్రోతలకు చెప్పండి.
3: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఆయుర్వేదం అమృతానాం. ఆయుర్వేదం అనేది మనందరికీ తెలిసినది ప్రాచీన వైద్యము. ఆయుర్వేదంలో పెద్దల గురించి, వృద్ధుల గురించి చాలా చక్కగా వివరింపబడింది. ఎంతోమంది ఋషులు, ముఖ్యంగా చరక మహర్షి గారు, సుశ్రుత, కాశ్యప సమితిలో కూడా ఈ వృద్ధుల గురించి చక్కగా వివరించి ఉన్నారు. మనం మొట్టమొదట పెద్దల్లో చూసినట్లయితే ఆయుర్వేదం గురించి అసలు అర్థం పదము మనం వృద్ధ అంటే వర్ధతే ఇది వృద్ధ అంటే ఎవరైతే జ్ఞానములోను, వయసులోను, అనుభవంలోను వృద్ధులవుతారో అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని వృద్ధ అని. అలాగా ఇంకొక పదము కూడా జర అని పిలుస్తూ ఉంటాం మనం ఆయుర్వేదంలో. దానికే జీర్యంతి అస్మిన్ శరీరాని అంటే శరీరం రాను రాను నశించిపోవటము, తగ్గిపోవటం అనేది కూడా జర. కాలకృత అవస్థ ఇంకొక పేరు పెద్దలకి వయసు రీత్యా కాలకృత

అవస్థ అంటే వయసుతో పాటు ఏజింగ్, పరిపాకత అని ఇంకొక పదం కూడా వాడుతూ ఉంటామండి, ఇంకా క్షయ అని, వార్ధక్య అని, ఇలాగా పలు రకాలుగా కూడా మనం ఆయుర్వేదంలో శాస్త్రములు మనం చెప్తూ ఉంటాము. ఈ ఆయుర్వేదం మనం చూసినట్టయితే ఈ వార్ధక్యముగా పెద్ద వయసు ఉన్న వాళ్ళని చక్కగా క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఈ క్లాసిఫికేషను, ఈ వర్గీకరణ మనకు తెలిస్తే మీరు అడిగిన ప్రశ్నకి చక్కటి సమాధానం మనం తెలుసుకోవచ్చు. అందుకని ముందుగా ఈ విషయం తెలియపరుస్తున్నాను. చరకాచార్యుల వారు వయసుని ఎలాగ క్లాసిఫికేషన్ ఇచ్చారంటే బాల్యము, మధ్య అండ్ జర అని మూడు విభాగాలుగా చేసి, బాల్య అంటే పుట్టిన మొదలు 30 సంవత్సరాల వరకు ఒక, తర్వాత మధ్యమ అవస్థ 30 నుంచి 60 సంవత్సరాల వయసు, తర్వాత జర అంటే వృద్ధులు 60 సంవత్సరాలు పైబడి వాళ్ళని జర అవస్థ కింద తీర్చారు. మళ్ళా ఈ బాల్యమే రెండు విధాలుగా విభజించారు. అపరిపక్వత ధాతు వాళ్ళు 0 నుంచి అంటే పుట్టినగా నుంచి 16 సంవత్సరాల వయసు, తర్వాత వివర్ధిమాన ధాతు 16 నుంచి 30 సంవత్సరాల వరకు, ఇలాగా చరకాచార్యులు వారు చక్కగా వర్గీకరించారు. అదే సుశ్రుతాచార్యుల దగ్గరికి వచ్చేటప్పటికి బాల్య, మధ్య, వృద్ధ అవస్థ కింద ఇచ్చి, బాల్య పుట్టినగా నుంచి 16 సంవత్సరాలు, దీనిని మరల 3 విభాగాలుగా క్షీరాప, క్షీరాన్నాద, అన్నాద అంటే ఉట్టి పాలు తాగేవాళ్ళు, అంటే పుట్టినగా నుంచి ఒక మొదటి సంవత్సరం వరకు పాల మీద ఉంటారు కాబట్టి ఆ వయసులో వాళ్ళని క్షీరాప అనియు, మళ్ళా మొదటి సంవత్సరం నుంచి 2వ సంవత్సరం వరకు క్షీరాన్నాద, క్షీరము పాలు తల్లిపాలు ప్లస్ అన్నము తీసుకుంటారు కాబట్టి క్షీరాన్నాద, మరి 3వది అన్నాద అంటే పాలు కాకుండా అన్నం మీద ఉండేది కాబట్టి 2 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు కూడా అన్నాద కింద, మధ్యమ వయసు వచ్చేటప్పటికి 16 నుంచి 70 సంవత్సరాల వరకు మధ్యమ వయసు కింద. ఈ మధ్యమ వయసు మళ్ళా 4 విభాగాలుగా విభజించారు సుశ్రుతాచార్యులు వారు. అది వృద్ధి మధ్యమ అంటే 16 నుంచి 20 సంవత్సరాల వయసు, యవ్వన మధ్యమ అనగా 20 నుంచి 30 వరకు యవ్వనస్తులుగా, సంపూర్ణ మధ్యమ 30 నుంచి 40 సంవత్సరాల వయసు, పరిహాని 40 నుంచి 70 సంవత్సరాల వయసు వరకు మధ్యమ వయస్సులుగా, వృద్ధాప్య 70 సంవత్సరాలు పైబడి. ఇలాగా సుశ్రుతాచార్యుల వారు పెద్దల గురించి, వృద్ధాప్యుల గురించి, వృద్ధుల గురించి వివరించారు. అదే కాశ్యప సంహిత, కాశ్యప మహర్షి వచ్చేటప్పటికి గర్భావస్థ అంటే డెలివరీ అయ్యే వరకు కూడా గర్భములో ఉన్నది కూడా ఇంపార్టెంట్, ఆ యొక్క ఆ నవమాసాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రధానమైనది. అందుకని చాలా చక్కగా కాశ్యప సమితిలో చక్క చెప్పబడింది, గర్భావస్థ, బాల్యావస్థ, కౌమార, యవ్వన, మధ్య, వృద్ధ అవస్థ. అలాగా గర్భావస్థ మనందరికీ తెలిసిందే, నవమాసాలు తల్లి గర్భంలో ఉన్న ఆ స్థితులను బట్టి తర్వాత ఆరోగ్య విషయం కూడా ఆధారపడి ఉంటుంది. బాల్యము అనగా 0 నుంచి 1 సంవత్సరం వరకు, కౌమార 1 నుంచి 16 సంవత్సరాల వరకు, యవ్వన 16 నుంచి 34 సంవత్సరాలు, మధ్యమ 34 నుంచి 70 సంవత్సరాలు, వృద్ధావస్థ 70 సంవత్సరాలు పైబడిని ఇలాగా వర్గీకరించారు. సుశ్రుతాచార్యుల వారు చక్కగా మనందరికి అర్థమయ్యే విధముగా ఒక చక్కటి ఉపమానాన్ని ఇచ్చారు. మనందరికీ తెలుసు ఒక జీర్ణావస్థలో, శిథిలావస్థలో ఉన్న ఒక ఇల్లు వర్షములో, ఎండలో తడిచి ముద్దైపోయి ఉంటే ఏ విధముగా అది ఉంటుందో ఆ విధముగా 70 సంవత్సరాలు వయసు మీరిన తర్వాత రోజు రోజుకి వారికి సప్తధాతువులు అనగా రసరక్త మాంసమేదో అస్థి మధ్య శుక్ర, ఈ సప్తధాతువులు ఇంద్రియాలు, ఇంద్రియాలు అనగా ఏకాదశ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఉభయేంద్రియ మనస్సు, ఈ యొక్క ఏకాదశ ఇంద్రియాలు కూడా వాళ్ళకి రాను రాను బలహీనత చెందుతాయి, బలము సన్నగిల్లుతూ ఉంటుంది, వీర్యము శక్తి బలము తగ్గిపోతూ ఉంటుంది, ఉత్సాహము సన్నగిల్లుతూ ఉంటుంది. ఇది రోజు రోజు ఉండి వారికి మళ్ళా ఒలి ఫలిత కాలిత్య జుష్టం అనగా చర్మం ముడతలు పడటము, తెల్ల వెంట్రుకలు రావటము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మళ్ళా కాశాశ్వాస ప్రభృతి విహి, కాశాశ్వాస జలుబు దగ్గు ఇవన్నీ కూడా ఉపద్రవాలతో, అనేక ఉపద్రవాలతో సర్వక్రియా అసమర్థ అంటే చిన్న వయసులో బాగా చేయగలిగిన వాళ్ళు వయసు పైబడే కొంది ఎక్కువ నడవలేరు, గౌకన పరిగెత్తలేరు, బరువు మొయ్యలేరు, ఒక్కొక్కసారి మెట్లెక్కలేరు, కొన్ని తట్టుకోలేరు, ఇలాగ మనం చూస్తుంటాం. సర్వక్రియా అసమర్థ అని చక్కగా పరిస్థితులు బట్టి ఏ విధముగా అయితే శిథిలావస్థలో ఉన్న ఇల్లు వర్షానికి తడిచి తడిచి ముద్దయిపోయి ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా వృద్ధులతో అక్కడ పోల్చబడి ఉంది.

0: మరి ఇటువంటి ఈ వృద్ధులు ఎందుకు ఇలాగ ఎర్లీగా వృద్ధావస్థ రెండు విభాగాలుగా, ఒకటి కాలజ వార్ధక్యము, అకాలజ వార్ధక్యం. అంటే మనం ఈ చెప్పిన క్లాసిఫికేషన్ ప్రకారము వయసు 70 సంవత్సరాలు వచ్చాక కొంతమంది వృద్ధులుగా కనబడతారు, కొంతమంది 70 సంవత్సరాలు వచ్చినా. ఇప్పుడు మా హాస్పిటల్లో ఓపీలో నేను గడిచిన అనేక సంవత్సరాలుగా ఈ వయసు పైబడిన వాళ్ళు ఎక్కువ మంది నేను చూస్తూ ఉంటాను. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మొన్న కూడా 85 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు చక్కగా నడుచుకుంటూ వచ్చారు. కొంతమంది మన 85 సంవత్సరాలు ఉన్నా చాలా చక్కగా 60 సంవత్సరాల కనబడతారు, కొంతమంది 40 సంవత్సరాల వయసున్న 60 సంవత్సరాలుగా కనబడుతూ ఉంటారు. ఇవన్నిటికీ కారణం ఏమిటి చక్కగా ఆయుర్వేదంలో వివరింపబడింది.
1: డాక్టర్ కూరపాటి శ్రీనివాస్ గారు, మన భారతీయ ఆయుర్వేదం అనేటువంటిది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిందిగా చెప్పుకుంటాం. అయితే ఏంటంటే గుణం కొంచెం తక్కువగా కనపడుతుంది, నిదానంగా పనిచేస్తుంది అనే అభిప్రాయం ఉంది డాక్టర్ గారు.
0: ఇది ఒక అపోహ అండి. చాలా వరకు ఆయుర్వేదం గురించి కొద్దిగా అవగాహన లేక ఆయుర్వేదం అనగానే కొన్ని పథ్యాలు చేయాలి, నిదానంగా పనిచేస్తుంది. ఒక ఉదాహరణ మీకు చెప్తా. పథ్యము అనేది ఔషధమునకు, మందులకు కాదు, శరీరానికి. చాలా వరకు తెలియక అనుకుంటూ ఉంటారు చాలామంది ప్రజలు, ఆయుర్వేదం అంటే పథ్యం చేయాలి, ఇది తినకూడదు అది తినకూడదు అనుకుంటారు. అంటే పథ్యం అనేది శరీరానికి హితమైంది. పథ్యం సపోజు మనకు ఎక్కువ కారము, మసాలాలు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, లోపల కడుపులో అది మంటగా వచ్చి మనకు ఇబ్బంది కలుగుతుంది. అందుకని మనం కారము మసాలా తీసుకోవద్దు అని చెప్తాం. అలాగే ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉంది, ఆ షుగర్ పేషెంట్ ఉన్నవాళ్ళు స్వీట్ తినకూడదు, అది పథ్యం. అంటే మందులకి పథ్యం కాదు, శరీరానికి, శరీరంలో అది సరిగా పనిచేయట్లేదు కాబట్టి స్వీట్ తిన్నా కానీ అది తట్టుకోలేకపోతుంది కాబట్టి స్వీట్ తినకూడదు. అలాగే నెయ్యి ఉంది, ఇక ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది సపోజు, ఎక్కువ నెయ్యి తీసుకోకూడదు అనేది శరీరానికి పథ్యం. అంటే ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఔషధాలకి పథ్యం కాదు. కాకపోతే ఇక్కడ చాలామంది ప్రజలు ఇలాగా అపోహపడుతూ ఉంటారు ఆయుర్వేదం అంటే పథ్యం అని. ఇంకొకటి, ఆయుర్వేదం అనగానే వేడి చేస్తుంది అనుకుంటారు, అలాగా కాదండి. ఈరోజు ఎంతో ఆయుర్వేదం గురించి శాస్త్రీయముగా, సైంటిఫిక్గా, ఎవిడెన్స్ బేస్డ్గా ఆయుర్వేదం మన దేశమంతా కూడా కాలేజీలతో, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలతో ఒక రీసెర్చ్ చేస్తూ, ఆర్ఎండీతో చేస్తున్న శాస్త్రము, డెవలప్డ్ సైన్స్ ఆయుర్వేదం అనేది. ఇది ప్రజలకు తెలియక ఇలా అపోహలతో అనుకుంటున్నారు. త్వరితముగా పనిచేసేది ఆయుర్వేదం. అన్నిటికీ కొన్ని ఇప్పుడు వాంతులు అవుతున్నాయి, ఎందుకు జ్వరం ఉంది, ఈ జ్వరానికి ఆయుర్వేదంలో చాలా మంచిగా పనిచేస్తుంది. జ్వరం అంటే మరి 10 రోజులు తీసుకోవాల్సింది కాదు కదా, జ్వరం వచ్చిన వ్యక్తికి ఒక రోజు ఒక పూటలో తగ్గించాలి. కానీ ప్రజలకి మన చుట్టుపక్కల అవగాహన లేక జ్వరం అనగానే మా దగ్గరికి రావట్ల. జ్వరానికి చాలా మంచి మందులు మా దగ్గర, మంచి మంచి మాలిక్యూల్స్ మన దగ్గర ఉన్నాయి.
1: డాక్టర్ శ్రీనివాస్ గారు, మామూలుగా ఈ వయోధికుల్లో ఏదైతే ఉందో వ్యాధి నిరోధక శక్తి వయస్సును బట్టి తగ్గుతుంది అనేది సరే అనుకుందాము, ఆయుర్వేదం పరంగా తీసుకునేటువంటి ఆహారం ద్వారా గానీ, ఆహార విహార నియమాల ద్వారా గానీ సాధ్యమైనంత వరకు బ్రతికినంత కాలం మరీ వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా దాన్ని సమన్వయం చేసేటువంటి పరిష్కారం ఉందండి?
0: చాలా చక్కటి పరిష్కారం ఉందండి, చాలా అవసరమైంది, మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా ఒకసారి మనం పెద్ద వయసులో, నేను ఎక్కువగా మా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్న కేసుల్లో మనం చూసినట్టయితే, చాలా మందికి ఒక వార్ధక్యంలో పెద్ద వయసులో కామన్ ప్రాబ్లం మలబద్ధకం, సరిగా మోషన్ సరిగా కాకపోవడం, ఇండైజెషన్, మళ్ళా బీపీహెచ్ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ, దాంట్లో మా దాంట్లో వాత అస్థీల అని అంటామండి, అంటే యూరిన్ ప్రాబ్లమ్స్ రావటము, అలాగే మళ్ళగా త్వరగా నీరసం అయిపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, సాటిగా చాలామంది బాధపడుతూ ఉంటారు. తర్వాత ఒబెసిటీ రావటం, మళ్ళీ స్త్రీలలో వచ్చే స్త్రీల సమస్యలు, యోనిభ్రంశ, ఇంద్రియ దౌర్బల్యము, మళ్ళీ క్యాటరాక్ట్ ఒకటి, మళ్ళీ సెక్షువల్ ఇంపైర్మెంట్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఒకటి, స్కిన్ ప్రాబ్లమ్స్, వయసు మీరే కొంది అనేక మందికి ఆ చర్మంలో మంటలు రావటం, దురదలు రావటం, ఇలాగ అనేక సమస్యలు మాకు వచ్చే పేషెంట్లు డైలీ నేను చూస్తున్నానండి. వాళ్ళకి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంది. అసలు ఆయుర్వేదం అంటేనే ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచేది ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటేనే ఆరోగ్యము, ఆయుష్ పెరుగుతుంది. అలాంటి ఆయుర్వేదం గురించి ఇలాగా మీరు అడగటం చాలా మంచిదండి, సంతోషం. కొన్ని ఉదాహరణలు చెప్తా మనకు, మన అందరికి తెలిసినవే, ఇది ఎవరికి తెలియనివి కావు, మనందరికీ తెలుసు. ఆయుర్వేద శాస్త్రం చెప్పబడింది, క్షీరం జీవనీయానాం, అంటే జీవాన్ని, లైఫ్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చేది క్షీరం, పాలు. మరి పూర్వకాలంలో చక్కగా పాలు తాగేవాళ్ళు, లీటర్ల లీటర్ల పాలు తాగేవాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది, ఇప్పుడు నేను పేషెంట్ చూస్తున్నాను,

0: పాలనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయకుండగా పాలంటే ఎవర్షన్ అయిపోయింది, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లాగా పాలు తాగకుండా ఉంటున్నారు. ఆ పాలు అనేది సింపుల్గా జీవాన్ని ఇచ్చేది పాలు అనేది. అందుకని ప్రతిరోజు కూడా ఒక గ్లాసు పాలు, చిక్కటి పాలు ఉదయం సాయంత్రం తాగటం అనేది చాలా మంచిది ఆహారం, మనకు తెలిసిందే. అలాగే మనం చూసినట్లయితే శాస్త్రం మనకు చెప్పబడింది, నాస్తి తక్రాత్ పరం కించిత్ ఔషధం, అంటే మజ్జిగతో సమానమైన ఔషధం ఇంకొకటి లేదు అని చరక చికిత్స 14వ అధ్యాయంలో నొక్కి ఒక్కానిచ్చి శాస్త్రం చెప్తుంది. మరి ఈ రోజుల్లో ఈ పాలు మజ్జిగ అలవాటు లేని వాళ్ళకి మరి అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. మందులు పరిష్కారం కాదు, మన ఆహారమే, ఆహారము ప్రకృతి నుంచి వచ్చేది, ప్రకృతి మీద మనం ఆధారపడటం అనేది చాలా ముఖ్యమైనది. అందుకని మజ్జిగ అనేది చాలా మంచిది ఔషధం. తర్వాత మనందరికీ తెలిసిందే ఆహారం మహాభైషజ్యం, ఆహారానికి మించిన మహామందు పెద్ద మందు లేదు.
1: అది
0: అంటే ప్రతి మందు ఆహారమే ఈరోజు అనేక రోగాలకి బలహీనతలకి కారణం. మరి కొంతమంది చూడండి చాలా ముసలోళ్ళుగా కనబడతారు, కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార నియమాలు, అంటే ఆ చిన్న నాలిక రుచి, పాప ఆ నాలికని కంట్రోల్ లేక తెలిసే తెలిసే తింటూ ఉంటారు అలాగ. అందుకని ఆహారమే మెయిన్ మన ఆరోగ్యానికి. అంటే అలాగ ఆహారం మితముగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కోసారి మనం తొందరపడి ఎక్కువ తింటూ ఉంటాం, మనం తింటాం మళ్ళీ తింటూ ఉంటాం, తింటాం తింటూ ఉంటాం, ఇలాగా ఆహారం ద్వారా అనేక సమస్యలకి వయసులో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తర్వాత నిద్రాయత్తం బలం, ప్రాపర్ స్లీప్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే వీటిని మనం ఆహారం నిద్ర బ్రహ్మచర్యం అనే మూడు ఉపస్తంభాలుగా, ఇంటికి పిల్లర్ ఎంతో ఈ దేహానికి ఆహారము నిద్ర గుడ్ కాండక్ట్ ఆహార వ్యవహారాలు, వ్యవహారాలు మీరు అడిగారు కదా. ఇప్పుడు స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, మనందరికీ తెలుసు మంచిది కాదని చెప్పి దాని మీదే రాసి ఉంటుంది మంచిది కాదని, అని తెలిసే మనం చేసుకొని బాధలు పడుతూ ఉంటాము. అందుకని నిద్ర అనేది ముఖ్యమైనది. ఈ నిద్ర కూడా రాత్రి 10 గంటలకి, మళ్ళీ ఉదయం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం లెగటం అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. ఆ ప్రశాంత వాతావరణంలో ఆ ప్రకృతి ఆ బలాన్ని పొందటం మంచిది. ఈ రోజుల్లో చాలామంది ఉదయం 7 గంటలు 8 గంటల దాకా పడుకుంటూ ఉంటారు, దానివల్ల ఆరోగ్యానికి అనేక ప్రాబ్లమ్స్ వచ్చే సమస్యలు ఉన్నవి. తర్వాత విశుద్ధ కోష్ఠస్య జరా కృచ్రేణ లభతే అని చరక సూత్రస్థానం 16వ అధ్యాయం 17వ వచనంలో జరా కృచ్రేణ లభతే, అంటే ముసలితనము రాదు. ఎవరికి రాదు? విశుద్ధ కోష్ఠస్య, అంటే కోష్టం అంటే కడుపు,
1: కడుపు
0: అంటే పొట్ట ఎవరికైతే శుభ్రంగా ఉంటుందో వాళ్ళు త్వరగా ముసలోళ్ళు కారు. ఇది మనకంతా తెలిసింది, మేము పొట్టే కదండి. అంటే పొట్టలో ఏ పడితే ఈ లోపలికి వేస్తే ఇంధనం. ఒక వెహికల్లో డీజిల్ వేయాలంటే డీజిలే, పెట్రోల్ వేయాలంటే పెట్రోలే, కానీ మన ఆహారం ఈ కడుపులో ఏ పడితే ఈ తిని తిని తిని దాంతో ఏమవుతుంది, త్వరగా ముసలోళ్ళు అయిపోతున్నాం. అందుకని ఎప్పుడు కూడా ఈ కడుపు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఎంత చక్కగా చెప్పబడింది. అలాగే అభ్యంగం ఆచరేత్ నిత్యం జరాపహం, ఎవరైతే పూర్వకాలంలో చక్కగా స్నానానికి ముందు తైలం నువ్వుల నూనె రాసుకొని వంటికి సున్ని పిండి పెట్టుకొని ఇలాగ ఉద్వర్తనలాగా చేసుకునేవాళ్ళు, అది చాలా మంచి. అందుకే పూర్వకాలం ఈరోజు 80 ఏళ్ళైనా వాళ్ళు ఎంతో నడుచుకొని రాగలుగుతున్నారు, ఒక పన్ను ఊడకుండగా ఉంటుంది. ఇలాగా ఈ రోజుల్లో మనకి ఏంటంటే స్నానం కూడా ఎలా వెళ్తున్నాం అలా చేసేస్తున్నాం, అలా కాకుండా తైలం రాసుకొని వాళ్ళంతా తైలాభ్యంగం చేసుకుంటే త్వరగా ముసలితనం రాదు అన్నది తైలం అనేది అలాంటిదండి. తర్వాత మనందరికీ తెలిసిందే చాలామంది ఈ రోజుల్లో ఇంటర్వ్యూలు త్వరగా నిలిచిపోవటం, దానికి చక్కగా చరక సూత్రస్థానం 5వ అధ్యాయం 81వ శ్లోకంలో నిత్యం స్నేహాద్ర శిరస నా కాలిత్యం నా పాలిత్యం నా కేశ ప్రపతంతి చ అని, ఎవరైతే తలకు నూనె రాసుకుంటారో, ఈ రోజుల్లో నేను చాలామంది విద్యార్థుల్లో చూస్తుంటాను, పెద్ద వయసులో చూస్తుంటాను, చాలామందికి అసలు నూనె అలవాటు లేకుండగా ఉంటుంది. ప్రతిరోజు నూనె రాసుకోవటం అనేది ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఎంట్రుకలు ఊడిపోవు, హెయిర్ ఫాలింగ్ ఉండదు, తర్వాత గ్రే హెయిర్ రాదు, తెల్ల ఎంట్రుకలు రావు అని చరకాచార్యులు వారు అనుభవంతో కొన్ని వేల సంవత్సరాల క్రితము చెప్పబడిన మాట ఈ రోజు కూడా అది నిజమండి. నా అనుభవంతో నేను కూడా రోజు తలకి నూనె రాస్తూనే ఉంటాను. అలాగా ఈ రోజు చాలామంది అలాగే చిన్న చిన్నయే అశ్రద్ధ మూలాన అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మనం చూసినట్లయితే ఘృతం నెయ్యి అనేది, ఘృతం వయస్థాపనం పరం, వయస్సు స్థాపనం పరం, అంటే నెయ్యి అనేది వయసును ఆపుతుంది.
1: అది
0: ఎంత చక్కని మాట అండి. ఈరోజు చాలామంది తెలియక వేరే వేరే అన్ని ఖర్చులు అవుతున్నాయి, కానీ ఆ నెయ్యి అనేది ఒక రోజు ఒక స్పూన్ నెయ్యి చక్కగా తీసుకోవటం మంచిది. కానీ మరి తీసుకునేటప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి కొలెస్ట్రాల్ ఉండి అది ఉంటే అది వేరు, కానీ చక్కగా వ్యాయామం చేసుకుంటూ మంచిగా ఉండి ఉన్నప్పుడు నెయ్యి అనేది ఘృతం అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. అలాగే స్నానం ఓజస్కరం పరం, స్నానం అంటే అది క్లీనింగ్. ఆ క్లీనింగ్ ఇప్పుడు మనంతా ఇప్పుడు అందరూ ఆ స్వచ్ఛత అనేది శారీరక స్వచ్ఛత, ఆ క్లీనింగ్ అనేది చాలా

0: శరీరానికి సౌష్ఠవం ఇచ్చేది, బలాన్ని ఇచ్చేది. అందుకే స్నానం ఓజస్కరం పరం అని చెప్పబడి ఉన్నదండి. ఇలాగ ఆహారం, ఆహారం అంటేనే కూడా ఆహార్యతే ఇది ఆహారః, ఏదైతే మనం లోపలికి తీసుకుంటున్నామో అది ఆహారం. ఆహారం మహాభైషజ్యం అని మీరు విన్నారు. అంటే ఆహారం పెద్ద మందు. ఆహారం అంటే నోట్లోకి పోయేది మాత్రమే కాదండి, ఆహారం అంటే పంచ జ్ఞానేంద్రియాలు మనం స్వీకరించేది. అంటే కంటి ద్వారా ఏమి తీసుకుంటున్నామో, ఏమి రిసీవ్ చేసుకుంటున్నామో, చెవుల ద్వారా ఏమి వింటున్నామో, ముక్కు ద్వారా ఏమి వాసన పీలుస్తున్నామో, నాలుక ద్వారా రుచి, ఇలా పంచ జ్ఞానేంద్రియాలు లోపలికి స్వీకరించే దానిని బట్టే మన శరీరం ఉంటుంది. ఈరోజు చాలామంది ఆహారం ఒకటే అంటే, ఆహారం అంటే తిండి మాత్రమే కాదు, ఈరోజు కంటి ద్వారా మనం ఏమేమి చూడగలుగుతున్నాం, మనం అలాగా మన చెవుల ద్వారా ఏమేమి వింటున్నాం, దాన్ని బట్టి ఆ యవనస్థ వృద్ధాప్యం రాకుండగా చాలా విధంగా ఉంటుంది ఈ చిన్న చిన్న కార్యాల ద్వారా.
1: ఆయుర్వేద వైద్యం యొక్క ఔన్నత్యాన్ని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యం, ఆరోగ్యపరమైనటువంటి అసౌకర్యం ఏమున్నా గానీ మంచి పరిష్కారాన్ని ఇస్తుంది అని చెప్పారు. నమస్కారం డాక్టర్ కూరపాటి శ్రీనివాస్ గారు.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు వయోధికుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు వృద్ధుల్ని ఆదరిద్దాం అంశం గురించి శ్రీమతి పి రామదేవ్ గారి ప్రసంగం వింటారు.
3: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే మన ప్రాచీన భారతీయ సాంప్రదాయంలో మొట్టమొదటి స్థానం తల్లి తండ్రులకు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొడుకులు కూతుర్లు పెరిగి పెద్దవారయ్యే కొద్దీ వారి సొంత కుటుంబంలో తల్లిదండ్రుల స్థానం చిన్నదైపోతుంది, చాలా లుప్తమైపోతుంది. పరాయి వ్యక్తులుగా చూసేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని వారి జీవిత చరమాంకం వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న శ్రావణ కుమారుడు పుట్టిన ఈ దేశంలో పెద్దవారి పట్ల పిల్లలు చేస్తున్న అకృత్యాలు, దాష్టికాలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. వారిపైన చేయి చేసుకోవడం, గుప్పెడు మెతుకులు పెట్టలేక వారిని వీధి పాలు చేయడం, అనాథాశ్రమాలు పాలు చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. మనల్ని కని పెంచి జీవితంలో ఎదగడానికి ఎన్నో త్యాగాలు చేసి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన పెద్దవారి పట్ల ఎందుకంత కసి, కోపం, నిర్లక్ష్యం అర్థం కావడం లేదు. దీనికంతటికీ కారణం స్వార్థం. ఎటుపోతుంది ఈ నవతరం, ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని మీరు గుర్తుంచుకోవాలి. మీరు పుట్టిన దగ్గర నుంచి అసహ్యించుకోకుండా ఎంతో ప్రేమగా, మురిపంగా, ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరు ఇదేనా అని ఆలోచించండి. మిమ్మలను పెంచి పోషించి వారి జీవిత చర్మాంకంలో ఉపయోగపడతాయని దాచుకున్న స్థిర చరాస్తులను కూడా వారి నుంచి మీరు బలవంతంగా లాక్కొని ఇంటి నుంచి వెళ్లకూడుతున్న వారు ఎంతో మందిని మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ముసలివారు సొంత ఇంట్లో ఓడగొట్టిన నాగలిలాగా, ఒక పనికిరాని వస్తువులాగా వారిని ట్రీట్ చేస్తున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మీ తల్లిదండ్రులను మీ కళ్ళెదుటే ఉన్నా రోజులో ఒక్కసారైనా ప్రేమగా పలకరించని దౌర్భాగ్య స్థితిలో ఈ తరం ఉంటున్నారు. రేపటి రోజున మీరు కూడా ముసలివారవుతారు. మీరు మీ పిల్లలకు విద్య, ఉద్యోగం, వివాహం, మర్యాద, సంస్కారంతో పాటు భావి తరాలకు అందించాల్సిన సాంప్రదాయం, పరంపర ఇంకొకటి ఉంది. అదే మీ తల్లిదండ్రుల పట్ల మీరు చూపే ప్రేమ, వాత్సల్యం, గౌరవం, మర్యాద అనేవి క్రియారూపంలో మీరివ్వగలిగితే ఇది చూస్తూ పెరిగిన మీ పిల్లలు మీ అవసాన దశలో మిమ్మల్ని అంతే జాగ్రత్తగా చూసుకుంటారని, ఇదే మీ పిల్లలకు మీరిచ్చే నిజమైన ఆస్తి అని మర్చిపోవద్దు. పెద్దవారు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మీ పిల్లలు మీ మీద చేయి చేసుకోవడం లేదా మీ ఆస్తిని, డబ్బును లాక్కోవడం వంటి దాష్టికాలకు పాల్పడినప్పుడు మీరు

కనుక గ్రామంలో నివాసం ఉండేటట్లయితే పంచాయతీ ఆఫీసులో విఆర్ఓ గాని ఎంఆర్ఓ గాని మీ ప్రస్తుత పరిస్థితిని వివరించి వారి సహాయాన్ని మీరు తీసుకోవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాలలో ఉండేవారైతే పోలీస్ కమిషనర్ గాని లేదా

0: గౌరవప్రదముగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించబడినది మన రాజ్యాంగంలో. పరువు పోతుందనో లేదా సమాజం చిన్నచూపు చూస్తుందనో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ముసలివారు వారి కొడుకులు కూతురుల నుంచి జరుగుతున్న అన్యాయాల్ని 10 మందిలో నిలదీసి నెగ్గదీసినప్పుడే సమాజం కూడా వారికి అండగా ఉంటారనేది మర్చిపోవద్దు. పెద్దవారవుతున్న ప్రతి తల్లి తండ్రులు జీవితాంతం ఎప్పుడు పిల్లల కోసమే కాకుండా మీ భవిష్యత్తు అవసరాలకి ఎవ్వరి మీద ఆధారపడకుండా వివేకంతో ముందుచూపుతో కుటుంబ ఆరోగ్య బీమా, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ మరియు పోస్టాఫీసులో వంటి నమ్మకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టండి. ఈరోజు నుంచి దాచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని మీరు మర్చిపోవద్దు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అని ఒక కవిగారు ఏనాడో పాటల రూపంలో హెచ్చరించారు. మన భారతదేశ రాజ్యాంగంలో వృద్ధులు పెద్దవారి పట్ల వారి వారి సంరక్షణకు ఎన్నో హక్కులను కల్పించడం జరిగింది. అస్సలు వీరి కోసం ఇన్నిన్ని హక్కులు, సదుపాయాలు, అవకాశాలు ఉన్నాయనే వాటిని ఉపయోగించుకోవాలనే విషయం కూడా చాలామందికి తెలియకపోవడం శోచనీయం. ఈ చట్టాలు హక్కుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం వారికి ఎంతైనా ఉంది. మీ కుటుంబంలో పెద్దవారు ఉండడం చేనుకు కంచె వేసినంత భరోసా అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. అలాగే మీ పిల్లలు పెద్దవారి పెంపకంలో ఎన్నో క్రొత్త విషయాలను నేర్చుకుంటారు. కథలు, ఆటలు, పాటలు వంటి మానసిక ఆరోగ్యం పెంపొందించుకొని సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాగే పెద్దవారు మేము ముసలిమాళ్ళమైపోయాము, ఎక్కడికి వెళ్లలేము, ఏమి చెయ్యలేము అనే నిరాశావాదంలో ఉండకుండా మీ ఆశలకు రెక్కలు తొడిగి మీకు నచ్చేటువంటి వ్యాపకాలతో సంతోషాన్ని, ఆనందాన్ని క్రియారూపంలో వెతుక్కోవడానికి, ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం సందేహించకండి. అలాగే మీకు వీలున్నంత వరకు మీతోటి స్నేహితులతో చిన్ననాటి అనుభవాలను పంచుకోవడం లేదా మీ జీవితంలో జరిగినటువంటి మధురమైన అనుభూతులను వారితో పంచుకోవడం, అలాగే దేహ మరియు మీ యొక్క మానసిక ఆరోగ్యం కోసం రోజు నడక, వ్యాయామం, ధ్యానం లాంటివి మీ దినచర్యలో ఒక భాగంగా తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే పోషక పదార్థాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం, అప్పుడప్పుడు సరదాగా మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, దర్శనీయ స్థలాలకు వెళ్లి రావడం చేస్తూ ఉండాలి. అలాగే ఎవరైనా వారి వారి జీవిత భాగస్వామి మరణించినప్పుడు నా జీవితం ముగిసిపోయిందిలే అని సరిపెట్టుకోకుండా మీకు తగినటువంటి తోడును వెతుక్కొని మీ జీవితంలో మిగిలిన కాలాన్ని ఏ విధమైన భయం, బిడియం, సిగ్గు లేకుండా మీ సంతోషం, మీ ఆనందం మీ చేతుల్లోనే ఉందన్నే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి, సరైనటువంటి నిర్ణయం తీసుకోగలగాలి అని నా మనవి. అలాగే కొడుకులు కూతుళ్లకు చిన్న విన్నపం, మిత్రులారా, దయచేసి మీ తల్లిదండ్రులను వారి చివరి రోజుల్లో ఆనందంగా, సంతృప్తిగా జీవింపజేయడం మీ బాధ్యత. వారికి కొంచెం ప్రేమ, కరుణ, గౌరవ మర్యాదలు ఇస్తారని ఆశిస్తూ నమస్కారం.
1: ఇంతవరకు వృద్ధుని ఆదరిద్దాం హింస గురించి శ్రీమతి పి రామాదేవి గారి ప్రసంగం విన్నారు. జీవన లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

వినబోతున్న పాట నా పేరు సూర్య నైలు ఇండియా చేతి నుంచి రాహుల్ సిప్లిగంజ్ మోహన భోగరాజు పాడిన పాట వింటారు. సంగీతం విశాల్ శేఖర్.

0: పిలగా నువ్వు ఎర్రగెర్రగా.
1: వినబోతున్న పాట కిక్ చిత్రం నుంచి. చిత్ర బృందం పాడిన పాట సిరివెన్నెల రచనకు తమన్ ఎస్ సంగీతం అందించారు.

మీరు విన్న పాటతోటి తెలుగు చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై. సమయం 1:20 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్త ప్రసారం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వార్తల వివరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర ఆర్థిక అభివృద్దిపై మాట్లాడుతూ రాష్ట స్థూల దేశీయోత్పత్తితో నియోజకవర్గ స్థాయి అభివృద్దిని అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డిపి 20.35 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో వృద్ధికి అవకాశం కల్పించేలా స్థానికంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల టెర్మినల్ నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దసరా నాటికి టెర్మినల్ను ప్రారంభించాలని భావించినప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య 9,793 పోలీస్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీస్ పోస్టులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిక్కుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మంత్రి అనిత సూచిస్తూ

0: వేల మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. ఈ 22వ తారీఖుకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాళ్ళ విధుల్లోకి కూడా హాజరవ్వటానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా అసలు ఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్దితో ఉన్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మేము ముందుకెళ్తున్నాం.
1: తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన పీఎంఎంవీవై ద్వారా అర్హులైన గర్భిణీలు బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి కాన్పులో మగ లేదా ఆడ శిశువు జన్మించిన అర్హులైన లబ్దిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా లబ్ది పొందుతున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన లావణ్య ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: మాకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, ఆయిల్ 1/2 లీటర్, ఎగ్స్ 25, పాలు 5 లీటర్లు ఇస్తారు. బాలింతలకి టీహెచ్ఆర్ కిట్ కూడా ఇస్తారు. టీహెచ్ఆర్ కిట్ లో రాగిపిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, 250 గ్రాములు చిక్కి, బెల్లము, ఎండు ఖర్జూరం ఇస్తారు. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాపకు 2 ఇయర్స్. ఆ పాపకు కూడా రేషన్ ఇస్తారు, టేక్ హోమ్ రేషన్. ఈ ప్యాకెట్ వల్ల చాలా పోషకాహారాలు అందుతున్నాయి మా పాపకి. ఈ స్కీమ్ తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132-33 కేవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రసార నష్టాలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న 2 నెలల్లో మరో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. మూల విరాట్టుకు తెల్లటి వస్త్రాన్ని కప్పి పూజ సామగ్రిని శుద్ది చేసినట్లు తెలిపారు. ఆలయం నుంచి గర్భాలయం, పోర్టు, ఆలయంలో అన్ని ప్రాంతాల్లో పరిమళంతో రాత్రి నుంచి శుద్ది చేశారన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లతో పనులు ప్రారంభించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేస్తూ,
3: కాలివారి ఆస్థానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, తర్వాత వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారంలో మనకు కోయిలాల్వారి తిరుమంజనం చేయడం జరిగింది. కోయిలాల్వారి తిరుమంజనం అంటేనే మొత్తం కూడా క్లీనింగ్, ఎంటైర్ టెంపుల్ ని క్లీన్ చేయటం అనే మీనింగ్. అలానే ఈరోజు గర్భాలయం గాని, పోర్టు గాని, టెంపుల్లో అన్ని ప్లేసెస్ లో కూడా రాత్రి నుంచే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుద్ధి చేయటం జరుగుతుంది.
1: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరిని చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఐఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉప సంచాలకులు బి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్

0: అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఫెమినా 2.2 MHz పై. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: వనిత వాణి కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: ఈనాటి వనితవేణి కార్యక్రమంలో ముందుగా సంతానలేమికి గల కారణాలు అవగాహన ఈ అంశం గురించి డాక్టర్ వల్లీ కొడాలి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: డాక్టర్ వల్లీ కొడాలి గారు నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: డాక్టర్ వల్లీ గారు, మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు, అలాగే సంతాన లేమికి సంబంధించినటువంటి వారికి తగిన అవగాహన కల్పించడం లాంటివి ఈ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా యుక్త వయస్కుల్లో సంతానలేమి సమస్యతో బాధపడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మరీ ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ రంగం లాంటి ఉద్యోగాలు చేసేటువంటి యువ దంపతుల్లో ఎక్కువగా గమనిస్తున్నామండి. అయితే మీరు మీ అనుభవంలో ఎంతోమంది ఇలా సంతాన లేమితో బాధపడేటువంటి వారికి తగిన సలహాలు, సూచనలు, అవగాహన కల్పిస్తూ అవసరాన్ని బట్టి చికిత్సలు కూడా అందిస్తూ ఉన్నారు. అసలు ఒకటి చెప్పండి డాక్టర్ గారు, దంపతుల్లో సంతాన లేమికి ప్రధాన కారణాలు ఏంటండి?
5: ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ మనం చూస్తూ ఉంటేనండి, కామన్గా కాజెస్ ఏముంటున్నాయంటే లేట్ మ్యారేజెస్ అండి. లేట్ మ్యారేజెస్ మెయిన్గా సక్సెస్ అవ్వాలి ముందు కెరియర్లో, తర్వాతే మ్యారేజ్ అని. అమ్మాయిలు కూడా లేట్ డిలే చేసుకున్నారు, అబ్బాయిలు డిలే చేసుకున్నారు ఏజ్. దాని తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, వెస్టర్నైజేషన్ బాగా జరుగుతుంది మనకిప్పుడు. ఈ ఫుడ్ అంతా మారిపోయింది, మనం పాతగా తినే ఎవరో ఏం తినట్లేదు, తినుకోకుండా ఇప్పుడు ఈ బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్. దీంతోపాటు ఏంటంటే పొల్యూషన్ అండి, భయంకరమైన పొల్యూషన్ రావడంతో ఏంటంటే వీరి కణాల్లో బాగా మార్పులు రావడం, అమ్మాయిలకేమో హార్మోనల్ డిస్టర్బెన్స్లు రావడం. దీంతోపాటు పీసీఓడి, పీసీఓఎస్ అనే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇది కూడా ఏంటంటే అమ్మాయిలు ఫుడ్లో మితిమీరిన జంక్ ఎక్కువగా తీసుకోవడం, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన ఈ పీసీఓడి, పీసీఓఎస్ సమస్య

0: చిన్నప్పటి నుంచే జస్ట్ మెచ్యూర్ అయిన 3-4 ఏళ్ళకే కనపడుతుంది. దీన్ని కరెక్ట్ చేసుకోకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అబ్బాయిల్లో ఏమవుతుందంటే కొంచెం ఒళ్ళుగా ఉండటం, దాంతోపాటు వీళ్ళు కూడా జంక్, ఈ పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వటం, తర్వాత ఈ హ్యాబిట్స్, మనకి స్మోకింగ్, ఆల్కహాలు, కొత్తగా డ్రగ్స్ అని వింటున్నాం, ఇవన్నిటి మూలన కూడా వీరి కణాలు అనేవి బాగా తగ్గటం, లేదా వాటిల్లో చలనంలో బాగా తగ్గిపోవడాలు, వంకర్లు రావటం వీరి కణాలు మూలన మీరు అడిగినట్టుగా పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎక్కువగా కనపడతా ఉంది. ఏంటంటే అంత పెద్ద పెద్ద ఇప్పుడు మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దాకా వెళ్ళిపోయి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు ఒక 6 నెలల ముందు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గానే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్కి పెద్దగా జనం ఇష్టపడట్లా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిందాం మానేయటం కానివ్వండి, ఎస్పెషలీ ఈ రోడ్ సైడ్ ఫుడ్ చాలా అంటే హైజీనిక్గా కాకుండా చేసేయటం, దాంట్లో అంత మిదిమీరున్న ఆయిల్స్, వాడకూడని ఆయిల్స్ ఇవన్నీ వాడడం, అవే వీళ్ళు తినడానికి ప్రిఫర్ చేయటం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు లేట్ అవ్వడానికి. అన్నిటికన్నా పెద్ద కారణం స్ట్రెస్, అసలు పిల్లలు లేకపోవడంలో వాళ్ళు జాబ్ రీచ్చా చాలా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం. యూజువల్గా మనం గవర్నమెంట్ పర్మిట్ చేసింది 8 అవర్స్, కానీ వీళ్ళు 12 గంటలు 16 గంటలు వర్క్ చేయటం అందులో ఉంటున్నారు. ప్లస్ ఇప్పుడు చూసిన జనరేషన్ ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేసుకోవట్లా, లేట్ అయినా పర్వాలేదు ఫస్ట్ మనం బాగా సెటిల్ అవుదాము అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు పిల్లలు వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది దంపతులు ఉన్నారు. దాన్ని కూడా మనం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళే కనాలి పిల్లలు ప్రెజెంట్. దీనిలో
1: అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి పిల్లలు కలగట్లేదు అనుకునేటువంటి దంపతులు?
0: అంటే మీరు యంగ్ ఏజెస్లో పెళ్లి చేసుకున్నారనుకోండి, 30 లోపలే పెళ్లి చేసుకుంటే కనుక ఒక సంవత్సరం మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నారు, భార్యాభర్త ఇద్దరు దగ్గరగానే ఉన్నారు, మీరు ఎటువంటి పిల్లలు పుట్టకపోవడానికి ఎటువంటి ట్యాబ్లెట్లు కానీ ఏమి వాడుకోకుండా 1 ఇయర్ ట్రై చేస్తే కంపల్సరీ మీరు రాలేదు అంటే కనుక డాక్టర్ని సంప్రదించాలి. కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక మీకు అది నెక్స్ట్ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయ్యేలాగా డాక్టర్ మిమ్మల్ని గైడ్ చేయొచ్చు ఒకటి అది. అలా కాకుండా ఇప్పుడు మనం లేట్ మ్యారేజెస్ చూస్తున్నాము, సెకండ్ మ్యారేజెస్ చూస్తున్నాము, వాళ్ళందరూ కొంచెం 35 అబోవ్ ఉంటున్నారు. ఈ 35 అబోవ్ ఉన్న వాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకుంటే కనుక వీళ్ళు వెయిట్ చేయాల్సింది ఒక 6 మంత్సే. ఎందుకంటే ఆడవాళ్ళలో ఒకసారి 35 ఇయర్స్ కనుక క్రాస్ అయ్యింది అని అంటే మనకి ఉండే ఎగ్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది అన్నమాట. సో పిల్లలు పుట్టినా కూడా ఏంటంటే జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం 35 తర్వాత ఎక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళు 6 మంత్స్లోనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, ఓకే దే కెన్ వెయిట్ అనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదు వాళ్ళకి అప్పటికే ఏమైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటాం మంచిది. అట్లానే అబ్బాయిల్లో కూడా అంతే, 35-40కి మ్యారేజ్ చేసుకున్నారు అంటే వీరి కణాల లోపాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇవి కూడా ఏంటంటే ముందే చెక్ చేసుకుని ఆ లోపాల కరెక్షన్ కోసం వాళ్ళు మందులు కనుక తీసుకుంటే కనుక ఫాస్ట్గా ఇది అవుతుంది. చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంది, ఈ ఫర్టిలిటీ మెడిసిన్స్ అనేవి తీసుకుంటే వాళ్ళకి ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది. యూజువల్గా ఫర్టిలిటీ మెడిసిన్లో హార్మోన్స్ ఒకటి వాడతారండి, తర్వాత ఏంటంటే ఈ వైటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ వాడతారు. సో అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఎక్కువ ప్రిస్క్రైబ్ అయ్యేవి న్యాచురల్గా మనకి అవైలబుల్ అయ్యే వైటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఇట్లాంటివే. ఇవి తీసుకోవడం వలన వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందే కానీ తగ్గిపోదు. ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే బాడీ ఏజ్ అవ్వకుండా చూడాలి. ఆ ఏజింగ్ అనేది వచ్చింది అని అంటే వీరి కణాలు కానీ ఎగ్స్ కానీ వాటి క్వాలిటీ పడిపోతుంది కాబట్టి. సో మనం ఈ వైటమిన్స్ వీటిని ఇవ్వడం ద్వారానే ఏజింగ్ అనేది బాడీలో ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుండా చూడడం ద్వారా వాళ్ళకి ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ వల్లి గారు, కొందరు రేర్గా సరే వివాహం అయిపోతుంది, అప్పటికీ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఏదో ఉద్యోగం ఉండకపోవడం లేదా ఏదో తాత్కాలిక ఉద్యోగం లాంటివి చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబ్ లాగా, అది మన దగ్గర అవ్వనండి లేదా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అవనివ్వండి. తర్వాత ఏం చేస్తారంటే గర్భం దాల్చిన తర్వాత అయ్యో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఇబ్బంది పడతామేమో అని చెప్పి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీగా అవాంఛిత గర్భం వచ్చింది కదా అని డాక్టర్ని సంప్రదించి అబార్ట్ చేయించుకున్నారు అనుకోండి ఇష్టపూర్వకంగా. తర్వాత ఓ 2-3 ఏళ్లలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు లేదా ఇద్దరు మంచి ఉద్యోగరీత్యా స్థిరపడడం లాగా జరిగింది అనుకోండి, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అనుకుందాం, అప్పుడు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే సంతానం కలగట్ల. ఇప్పుడు దీనికి కారణం ముందు వాళ్ళు అవా

0: అవాంఛిత గర్భం వచ్చినప్పుడు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్ట్ చేసినది కారణం ఏమన్నా అవ్వచ్చా? ఆ కారణం కూడా తర్వాత 2-3 ఏళ్లకు సంతానం కలగకపోవడానికి కారణం అయ్యే ఛాన్స్ ఉందా? వేరే కారణాలు ఏమైనా అవుతాయా?
1: ఇక్కడండి ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అన్నట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎప్పుడు అబార్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే అబార్షన్ అనే ప్రాసెస్లో ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా కూడా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఫస్ట్ది అబార్ట్ చేసుకుని వీళ్ళు మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు రావట్లేదు అంటే అక్కడ ఏజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నీ ఏజ్ 28 అయితే, తర్వాత 34కి వచ్చేసిన తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తే వెంటనే హ్యాపెన్ అవ్వకపోవచ్చు. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ గైడెన్స్లోకి వెళ్తే గనక మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
0: సంతాన సాఫల్యానికి సంబంధించి వైద్య నిపుణుల్ని సంప్రదించినప్పుడు, అంటే లోపం అనేది ఇద్దరికీ ఉంటది అనేటువంటిది ఈ మధ్యకాలం అందరికీ అవగాహన ఉందండి. అయితే ఈ చికిత్సా విధానాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. గత రోజుల్లో మీలాంటి నిపుణులు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు, రేడియోలు, దూరదర్శన్లు, లేకపోతే వేరే మాధ్యమాల ద్వారా కూడా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు నిర్వహించడం, అంటే అవగాహన కల్పించడం కోసం చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఏదో 3 రకాల విధానాలు చెప్పేవారు, IVF, IUI, ICSI అని ఇలా అంటూ ఉండేవారు. అవే విధానాలు నడుస్తున్నాయా? ఇంకేమైనా ఆధునికత చోటు చేసుకుందా? అడ్వాన్స్డ్ చికిత్సా విధానాలు ఏమైనా వచ్చాయా? వచ్చిన వాటితో ఫలితాలు ఎలా ఉన్నాయి?
1: కొత్త పద్ధతులు చాలానే వచ్చాయండి. మెయిన్గా చెప్పాలంటే ఇమ్సీ ఒకటి, తర్వాత టైమ్ ల్యాప్స్ అనే ఒక కొత్త పరికరం వచ్చిందండి. ఈ టైమ్ ల్యాప్స్ అంటే ఏంటంటే, మనం ఎంబ్రియోని కంటిన్యూస్గా చూస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు ఒక పిండం మనం తయారు చేయాలంటే భర్త యొక్క వీర్యకణం, ఆ వైఫ్ యొక్క అండం కలెక్ట్ చేసుకుని ఆ రెండింటిని ఇక్సీ ఆర్ ఇమ్సీ పద్ధతి ద్వారా మనం ఫర్టిలైజేషన్ మనమే జరిపించి దాన్ని ల్యాబ్లో 5 డేస్ పెంచుతామండి. సో ఈ 5 డేస్ పెంచుతున్నప్పుడు దానిలో వచ్చే మార్పులన్నీ మనం గమనించి దానిలో నుంచి బెస్ట్ ఎంబ్రియో ఏర్కొని మనం కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసామంటే ఉమెన్కి ఆ ఎంబ్రియోని ఈ టైమ్ ల్యాప్స్ పద్ధతి ద్వారా, సో ఇంకా బెస్ట్ అవుట్కమ్, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ పెరుగుతుంది. అట్లానే ఇమ్సీ కూడా అంతే, ఇంకా అంటే అబ్బాయిల్లో వీర్యకణాల ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి, సో ఇమ్సీ అనేది ఒక మైక్రోస్కోపు, ఆ మైక్రోస్కోప్లో చూడడం ద్వారా ఈ వీర్యకణం అనేది చాలా పెద్దగా కనపడుతుంది. సో దానిలో ఉన్న డిఫెక్ట్స్ని ఫాస్ట్గా ఏరుకొని మనం చేయగలుగుతాం. ఇవి కాకుండా ఏంటంటే, ఇప్పుడు మనకి చాలామంది వంశపారపర్యంగా కొన్ని జబ్బులు ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి, లేదా మేనరకాలు చేసుకుంటూ ఉంటారు. దానికి ఏంటంటే, బేబీని మనం వాళ్ళ పొట్టలో పెట్టకముందే, ట్రాన్స్ఫర్ చెయ్యకముందే ఈ యొక్క ఎంబ్రియోకి టెస్టులు ఉన్నాయన్నమాట. దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటారు, PGT. అది ఇప్పుడు బాగా మనకి అవైలబిలిటీ వచ్చేసింది ఇండియాలో కూడా. సో PGT చేసుకుని కనుక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కనుక చేసుకుంటే సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం లేని ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి. అట్లానే మనకి వంశపారం రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఈ PGT టెక్నిక్ ద్వారా వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి సక్సెస్ఫుల్గా బేబీని ఇంటికి తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
0: ఇప్పుడు మీరు చెప్పారు విధానం ఏదో ఇమ్సీ టైమ్స్ ల్యాబ్ ఏదో అన్నారు, కొత్త నూతన విధానాల్లోగా చెప్పుకోవచ్చు అనుకున్నాం. ఆ విధంగా ఏదైతే సంయుక్త బీజము లేదా సంయుగ్మ బీజము అని ఇలా పిండము అని కూడా అనొచ్చు మనం, అది మనం చూడొచ్చు, దాన్ని మనం పరిశీలించవచ్చు, 5 రోజులు 6 రోజులు టెస్ట్ ట్యూబ్లో పరీక్ష నాళికలో పెట్టి మనం పరీక్షించవచ్చు అన్నారు. ఆరోగ్యంగా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుందేమో. ఈ రకంగా పుట్టినటువంటి బిడ్డలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే సహజ సిద్ధంగా పుట్టిన బిడ్డలు యాక్టివ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, వికాసవంతంగా ఉంటారు అనేది అందరికి తెలిసిందే. ఈ రకంగా పుట్టిన వాళ్ళలో ఏమైనా
1: ఇంకా
0: జన్యుపరమైన లోపాలు గానీ
1: ఏముండవు,
0: డౌన్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం.
1: ఇప్పుడు ఆ PGD అనేది చేస్తే మీకు ఆ డౌన్స్ బేబీస్ అనే ఇంకా టోటల్ గా తీసేసినట్టే, జన్యుపరమైన లోపాలు అనేవి ఇంకా వాళ్ళకి రావు, అవి చెక్ అయ్యే మనం చేస్తున్నాం PGD చేసామంటే గనక. ఇప్పుడు మీరు అడిగినట్టు పిల్లలు ఎలా ఉంటారు అంటే, నార్మల్ కిడ్స్ కన్నా వీళ్ళు ఇంకా ఫాస్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆల్ ఆర్ చెక్డ్. నార్మల్గా పుట్టిన పిల్లల్లో ఇవన్నీ చెక్ అవ్వవు కదా. నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీలో డౌన్స్ బేబీ రిస్కులు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఉండవు కాబట్టి. సో ఇంకా యాక్టివ్గానే ఉంటారు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవండి వాళ్ళకి.
0: మరి ఇలాంటి బిడ్డల్ని మంచి మేధావులుగా, మంచి తెలివి గల వాళ్ళుగా, మంచి సూపర్ మ్యాన్లుగా కూడా తయారు చేసే విధంగా కూడా చెయ్యండి అని తల్లిదండ్రులు, అంటే ఈ నూతన విధానంతో పుట్టే బిడ్డని అడిగే అవకాశం ఉంటే, ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు ఇవి కూడా చేయొచ్చేమో.
1: అది ఇంకా మన ఇండియాలో పర్మిషన్స్ రాలేదండి, దాన్ని డిజైనర్ బేబీ

0: అంటున్నారు. అదర్ కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మా బేబీ మ్యాథ్స్లో చాలా ఇంటెలిజెంట్గా కావాలి, లేదా ఒక బ్లూ ఐ ఉన్న బేబీ పుట్టాలి, లేకపోతే బ్లాండ్ హెయిర్ ఉన్న బేబీ పుట్టాలి అంటే అవన్నీ ఏంటంటే జీన్ సెలెక్షన్ అంటారు. అది ఇంకా మన ఇండియాలో అవైలబుల్ రాలేదండి. ఇంకా ఇది ఇంకా ఏంటంటే పరిశోధన దశలోనే ఉంది, కంప్లీట్గా మనకి అవైలబుల్ కాదు. కానీ కొన్ని కంట్రీస్లో పర్మిషన్స్ ఉండి కొంతవరకు జరుగుతున్నాయి, మన ఇండియాలో ఇంకా పర్మిషన్స్ లేవండి.
1: మేడం, మీ అనుభవంలో ఇప్పుడు చెప్పినటువంటి నూతన ఆధునిక విధానం ద్వారా ఎవరైనా సంతానం కలగట్లేదండి మాకు అని వస్తూ ఉంటే మీ దగ్గర పీజీడీ అనే విధానం అని కూడా అన్నారు మీరు, ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది?
0: ఫలితాలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుని, ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ చేయించుకుని దాన్ని పీజీడీతో కలిపితే సక్సెస్ రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలు ఫాస్ట్గా అయిపోతుంది, ప్రెగ్నెన్సీ కూడా తొందరగా ఫినిష్ అప్
1: చేసుకోవచ్చు.
0: వస్తున్నారండి, వస్తున్నారు. ఇప్పుడు ఏంటి, మాకు ఎక్కువ ఏంటంటే ఈ తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు, తర్వాత జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టి ఒక బేబీ ఆల్రెడీ అలా ప్రాబ్లం, మీరు అన్న డౌన్స్ బేబీ ఉన్న వాళ్ళు ఈ టెక్నిక్ని ఆప్ చేసుకుంటున్నారు. దాని ద్వారా చక్కగా మంచి ఫలితాలు పొంది మంచి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
1: ఏదైనా సరే పిల్లలు కలగలేదండి, ఇప్పటికే 3-4 ఏళ్ళు దాటిపోయిందండి. మేము అన్ని రకాలుగా 4-6 డాక్టర్లని సంప్రదించాము, ఆ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ మూలికలు తిన్నాం, ఈ పౌడర్లు తిన్నాం, ఇలా సరే ఎవరి అవసరం ఎవరి బాధ అలా ఉన్నా వెళుతుంటారనుకోండి. ఇప్పుడు ఏదైనా వాళ్లల్లో ఆరోగ్యరీత్యా ఇబ్బందులుంటే, అంటే పురుష బీజ కణాలు ఆరోగ్యంగానే ఉన్నాయి అనుకుందాం, లేదా లేకుండా ఉన్నాయి ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా, అట్లాగే అండాలు చక్కగా ఆరోగ్యంగా లేదా కొందరికి ఉండకపోవడం కాకుండా ఇతరితర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రకరకాలుగా ఉంటుంటాయి. కొంతమందికి అంటే మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి అనుకుందాం, ఆ ఇబ్బందులు ఉన్నా కూడా సంతాన సాఫల్యానికి అవరోధమా? ఒకవేళ అది అవరోధం అయి ఉండొచ్చు అని మీ నిర్ధారణలో తేలితే ఆ అవరోధాన్ని అధిగమించి సంతాన సాఫల్యం కలిగేలా చేయొచ్చా?
0: చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనం ఇంక్రీజ్ అయిందని చెప్పుకుంటున్నాం కదా, 30+ తర్వాతే అందరు పిల్లలు కంటానికి. సో ఇప్పుడు మీరు అన్న అన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్లు, థైరాయిడ్స్ ఇవన్నీ ఉండే ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ అని మాకు మోర్ ఛాలెంజింగ్ అయిపోతుంది. ఏంటంటే మెయింటెనెన్స్ ప్రెగ్నెన్సీ ప్లస్ మెడికల్ డిజార్డర్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ చేయవలసి వస్తుంది కాబట్టి పుడతారండి డెఫినెట్గా. కాకపోతే మీకు ఉన్న అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. సపోజ్ డయాబెటీస్ ఉంది అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ, 2 సార్లు డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది. సో వన్స్ డయాబెటీస్ని ప్రాపర్గా కరెక్ట్ చేసేసుకున్నారనుకోండి, ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా మేము ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి, ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళకి, ఏదో ఒక ట్రీట్మెంట్ చేసే వస్తుంది. సో కంట్రోల్లో ఉన్నంతసేపు ఏమి ప్రాబ్లమ్స్ రావు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమి రావు.
1: థైరాయిడ్ పాత్ర ఏమిటంటే, ఆ సమస్య ఉందనుకోండి, అంటే హైపోథైరాయిడిజం అనేటువంటిది కూడా సంతాన సాఫల్యానికి అవరోధం అని కూడా చెప్తుంటారు. టిఎస్హెచ్ లాంటిది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇబ్బంది ఉండి సంతాన సాఫల్యానికి అవరోధం అయి ఉంటే కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యవంతంగా చేసి సంతాన సాఫల్యం పొందొచ్చా?
0: ఇప్పుడు హైపోథైరాయిడిజంకి కొంచెం డిలే ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఉండదు. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో ప్రాబ్లం రియల్గా ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం అనేది చూశారు అమ్మాయిలు అని అంటే కనుక వీళ్ళు వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ ఎగ్స్ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎగ్ వేస్టేజ్ జరగకోకుండా మెడిసిన్స్ వాడుకొని ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేసుకోవాలి హైపర్గా ఉంటే. హైపోథైరాయిడిజం పెద్ద ప్రాబ్లం కాదండి, ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కొంత అబార్షన్ రిస్క్ ఉంటుంది, కానీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు హైపోథైరాయిడిజం. కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ నార్మల్గా వచ్చేస్తాయి.
1: పీసీఓఎస్
0: కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎక్కువ డిలే అవడానికి అదే ప్రాబ్లమ్. సో అది కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ కరెక్షన్ జరగాలి, ఎంతో కొంత కరెక్షన్ జరిగితేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
1: ప్రతి ఒక్క దంపతులకి మీరు ఇచ్చేటువంటి సూచన
0: అంటే సంతానం లేదు అనేది ఏంటంటే, ఫస్ట్ ఆ ఓవర్ యాంగ్జైటీ తగ్గించుకొని పిల్లలు లేరు అనే దాన్ని బాధలాగా చూడకోకుండా ఫస్ట్ మీరు ఒక 6 మంత్స్ టైం తీసుకుని మీ లైఫ్ స్టైల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అవి కరెక్ట్ చేసుకొని కొంత ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకుని బాడీకి మీరు నిదానంగా కనుక ట్రై చేస్తే, అంటే కామ్ అండ్ కంపోస్ట్గా కనుక ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఇన్ కేస్ అప్పటికి కూడా అవ్వకపోతే డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందరికీ ఐవీఎఫ్ లాంటి అవసరం పడకపోవచ్చు, చిన్న చిన్న కరెక్షన్స్లోనే ప్రెగ్నెన్సీలు కనపడచ్చు అండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వల్లి కొడాలి గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు సంతాన లేమికి కారణాలు అవగాహన అంశం నుంచి డాక్టర్ వల్లి కొడాలి గారితో

0: పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించిన విశేషాలు వింటారు.
1: కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురి అవుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి? విటమిన్ ఏ లోపం నివారించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? అసలు ఏ పదార్థాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుందో తెలుసుకుందాం. బీటా కెరోటిన్ అనే పదార్థం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం, ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఎముకలు, దంతాలు బలపరిచేలా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుండి కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య కంటిచూపు. కళ్లు కాంతిహీనంగా మారిపోతాయి. రాత్రిపూట చూపు కనపడకపోవడం జరుగుతుంది. రేచీగడి వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పెళుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అంటే, క్యారెట్, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్, స్ట్రాబెర్రీస్, చేపలు, చిలకడ దుంప, గుమ్మడికాయ, మాంసం, ఇంకా గుడ్డు. వీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు కాబట్టి కళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు టీవీ ఎక్కువగా చూడటం వల్ల, పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల కంటికి అలసట అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువసేపు కంప్యూటర్ను చూడవలసి వస్తే వారి కళ్ళు త్వరగా అలసిపోతాయి. అతివేడి చేసినప్పుడు కంటికి ఒత్తిడి కలిగినా కానియండి, కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కళ్లకలకలు, దురదలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే కన్ను ఆరోగ్యంగా కలకాలం ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ఏ వస్తువునైనా తీక్షణంగా చూసినప్పుడు కళ్లు అలసిపోయినట్లనిపించినా, ఎర్రబడినట్లు అనిపించినా కంటికి కొంచెం సేపు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటిమీద కీరదోస, బంగాళాదుంపలను చక్రాల్లా కోసి దీనిలో ఏదైనా గాని ఒకటి తీసుకుని కళ్లమీద పెట్టుకుని 5 నిమిషాలపాటు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు కళ్ల అలసట దూరం అవుతుంది. అప్పుడప్పుడు కళ్లకి చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. కంటి గుడ్డును కుడి నుంచి ఎడమకి, ఎడమ నుండి కుడికి వాల్క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి. మరీ అలసట ఎక్కువగా అనిపించినప్పుడు పచ్చటి గడ్డినిగాని, పచ్చని చెట్లనిగాని చూస్తే కళ్ల అలసట మటుమాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని టీవీకి దూరంగా కూర్చోపెట్టి చూడనివ్వాలి. పుస్తకాలు కూడా దూరంగా పెట్టి చదివించాలి. సరైన విద్యుత్తు, సరైన కాంతి పుస్తకాల మీద పడేటట్లుగా చూసుకోవాలి. డిమ్ లైట్లో చదవకూడదు. ఎక్కువసేపు పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడకుండా ఉండేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతాము. ఇంకా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి కళ్లలో దుమ్ము, ధూళి చేరిపోయి కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలలో కంటిని రుద్దకుండా, నలపకుండా కొద్ది కొద్దిగా

0: నీళ్లను కంటిలోకి చల్లుకుంటూ కంటిరెప్పలను ఆర్పుతూ ఉంటే కళ్ళు శుభ్రపడి దుమ్ము ధూళి బయటకు వచ్చేస్తాయి. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల కంటిని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి కన్ను లేనిదే కలియుగం లేదు అంటారు పెద్దలు. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను, పళ్లను తీసుకోవడం ద్వారా కంటిని కలకాలం కలకలలాడేలా ఉంచుకోవచ్చు. అన్ని దానాల్లోకి నేత్రదానం చాలా గొప్పది. ఇప్పుడు నేత్రదానం చెయ్యడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఒక మనిషి కళ్ళు దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది అనేది పాత మాట. ఇప్పటి ఆధునిక వైద్యం ప్రకారం ఒక మనిషి కళ్ళు దానం చేస్తే అది 8 మందికి చూపు వస్తుంది. ఆ వైద్య విధానం మన దేశంలోనే ఉండటం గర్వకారణం.
1: మీరింతవరకు కంటిచూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించిన విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఆపద్ బాంధవుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారు ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఈ చిత్రానికి రాహుల్ నంబియర్, రమ్య సాయి శివాని ఆలపించిన పాట. సంగీతం మిక్కీ జేమేయర్, రచన రామ్ జగయ్య శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కంచె. ఈ చిత్రానికి అభయ్ జోధ్పూర్కర్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. సంగీతం చిరంతన్ భట్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్నటువంటి పాట సమరసింహారెడ్డి. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన పాట, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట మనం ఈ చిత్రానికి హరిచరణ్, శ్రియా ఘోషల్, అశ్విన్ పాడిన పాట. సంగీతం అనూప్ రూబెన్స్, రచన చంద్రబోస్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట మనసంతా నువ్వే. ఈ చిత్రానికి చిత్ర ఆలపించిన గీతం, రచన సిరివెన్నెల.

టీన్ టైమ్ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నీ స్నేహం. ఈ చిత్రానికి ఉష ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం వేటూరి రచన.

కార్యక్రమంలో చివరగా వినబోతున్నటువంటి పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ చిత్రానికి కార్తీక అంజనా స్వామి ఆలపించిన పాట, రచన అనంత శ్రీరామ్.

మీరు విన్న ఈ పాటతో టీన్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. అయితే ముందుగా వినబోతున్నటువంటి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సాహసవీరుడు సాగరకన్య. ఈ చిత్రానికి మనో చిత్ర ఆలపించిన పాట రచన వెన్నెలకంటి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట మౌనమేల నోయి. ఈ చిత్రానికి రమణా గోగిల ప్రియ ఆలపించిన గీతం రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట వరుడు. ఈ చిత్రానికి సోను నిగమ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట, రచన వేటూరి సుందర్రామూర్తి.

కార్యక్రమంలో చివరిగా వినబడుతున్నటువంటి పాట బాంబే. ఈ చిత్రానికి హరిహరన్ చిత్ర ఆలపించిన పాట, రచన వేటూరి.

మీరు విన్న ఈ పాటతో యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: దక్షిణి గంగా గోదావరి పదవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎల్ కృష్ణకుమారి, విద్యార్థి షేఖ్ ఖాజా మొహిద్దీన్. వినండి పదవ తరగతికి హిందీ పాఠం దక్షిణి గంగా గోదావరి.
1: ప్రణామ్ అధ్యాపికాజీ.
2: ప్రణామ్ మొహిద్దీన్, ఆవో యహాం బైఠో. తుమ్ పిచ్లీ బార్ పుష్కర్ మే గయే హో క్యా?
1: జీ అధ్యాపికా జీ, మై అప్నే మాతా పితా దాదీ కే సాత్ కృష్ణా పుష్కర్ మే గయా థా.
2: శాబాష్. అబ్ యహ బతావో, కృష్ణా పుష్కర్ సే పహలే హమారే రాజ్య మే కిస్ నదీ పర్ పుష్కర్ ఆయా థా?
1: అధ్యాపికా జీ, హమారే దాదీ నే బతాయా కి దో వర్ష్ పహలే గోదావరి నదీ కా పుష్కర్ ఆయా థా, తబ్ మై నహీ జా పాయా.
2: ఠీక్ హై, ఆజ్ హమారా పాఠ భీ గోదావరి నదీ కే బారే మే హీ హై. గోదావరి నదీ కో దక్షిణి గంగా భీ కహతే హై. ఇస్ పాఠ కే లేఖక్ కాకా కాలేల్కర్ చెన్నై సే రాజమహేంద్రి జాతే సమయ గోదావరి నదీ కో దేఖకర్ ఉన్కే మన్ మే ఆయే హుయే విచారో కో హమే బతాయే హై. అబ్ మై పాఠ పఢ్తీ హూ, తుమ్ ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ,
2: చెన్నై సే రాజమహేంద్రి జాతే హుయే బిజ్వాడే సే ఆగే సూర్యోదయ హువా. బర్సాత్ కే దిన్ థే, ఇస్లియే పూచ్నా హీ క్యా, జహాన్ తహాన్ వివిధ ఛటా వాలీ హరియాలీ ఫైల్ రహీ థీ. చెన్నై నుండి రాజమహేంద్రి వెళ్తున్నప్పుడు బిజవాడకు ముందు సూర్యోదయం అయింది. వర్షాకాలం కావడం వల్ల ఎక్కడ చూసినా పచ్చదనం ఎంతో శోభతో నిండి ఉంది. పూర్వకీ తరఫ్ ఏక్ నహర్ రేల్ కీ పట్రీ కే కినారే కినారే బహ రహీ థీ, పర్ కినారా ఊంచా హోనే కే కారణ్ పానీ హమే కభీ కభీ హీ దిఖ్ పడతా హై. సిర్ఫ్ తిత్లీ కీ తరహ అప్నే అప్నే పాల్ కతార్ మే ఖడీ హుయీ నౌకావో పర్ హీ హమే నహర్ కా అనుమాన్ కర్నా పడతా థా. బీచ్ బీచ్ మే ఛోటే ఛోటే తాలాబ్ భీ మిల్తే, కహీ కహీ చంచల్ కమలో కే బీచ్ ఖామోష్ ఖడే హుయే బగులో కో దేఖకర్ సవేరే కీ ఠండీ ఠండీ హవా కా అభినందన్ కర్నే కో మన్ మచల్ పడతా. ఇస్ తరహ కవితా ప్రవాహ మే బహకర్ జాతే హుయే కొవ్వూర్ స్టేషన్ ఆ గయా. మన్ మే యహ ఉమంగ్ భరీ థీ కీ అబ్ సే గోదావరి మయ్యా కే భీ దర్శన్ హోనే లగేంగే. కాలేల్కర్ ఏమంటున్నారు, ఇంతకు ముందులాగే ఒక కాలువ రైలు పట్టా ఒడ్డున ప్రవహిస్తూ ఉంది, కానీ ఒడ్డు ఎత్తులో ఉండడం వల్ల నీరు మనకు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది. కేవలం సీతాకోక చిలుకల్లాగా వరుసగా ఉన్నటువంటి పడవల్ని చూసినప్పుడే మనకు కాలువ అని అనిపిస్తుంది. మధ్య మధ్యలో చిన్న చెరువులు కూడా ఉన్నాయి. అక్కడక్కడ తామర పువ్వుల మధ్య నిశ్శబ్దంగా ఉన్న కొంగలను చూస్తే ఉదయాన్నే వస్తున్న చల్లటి గాలిని ప్రశంసించాలని మనసు గర్విస్తుంది. ఈ విధంగా కవితా ప్రవాహంలో ప్రవహిస్తుండగానే కొవ్వూరు స్టేషన్ వచ్చింది. మనసులో ఇప్పుడు ఇక్కడ నుంచి గోదావరి మాతను కూడా దర్శించవచ్చు అనే ఉత్సాహం నిండిపోయింది. ఆగే కా పాట తుంపడో.
1: జీ అధ్యాపికా జీ, పుల్ పర్ సే గుజర్తే సమయ దాయే దేఖే యా బాయే హమ్ ఉసీ ఉధేడ్ బున్ మే థే. పుల్ ఆ గయా ఔర్ భాగమతి గోదావరి కా అత్యంత విశాల్ పాట్ దిఖాయి పడా. మైనే గంగా సింధు సోన్భద్ర ఐరావతి జైసీ మహానదియోం కే విశాల్ ప్రవాహ భర్కర్ దేఖే హే. బిజవాడే మే కృష్ణా మాతా కే దర్శన్ పర్ మై గర్వ్ కర్తా రహుంగా, లేకిన్ రాజమహేంద్రి కే ఆగే గోదావరి కీ శాన్ శౌకత్ కుచ్ నిరాలీ హీ హై.
2: వంతెన దాటుతున్నప్పుడు ఎడమవైపు చూడాలా కుడివైపు చూడాలా అనే ఊహలో ఉన్నాము. వంతెన వచ్చింది. గోదావరి నది అత్యంత విశాలంగా వెడల్పుగా కనిపించింది. నేను గంగా సింధు శోణభద్ర ఐరావతి మొదలైన నదుల ప్రవాహాన్ని చూశాను. బెజవాడలో కృష్ణమ్మను దర్శించుకుని గర్వంగా ఉన్నాను. కానీ రాజమహేంద్రి ముందు గోదావరి ఆడంబరము అద్భుతంగా ఉంది.
1: బెజవాడ అన్న విజయవాడ అన్న ఒకటే కదా టీచర్ గారు?
2: చాలా చక్కటి ప్రశ్న. ఇదివరకు విజయవాడని బెజవాడ అనేవారు. బెజవాడ అన్న విజయవాడ అన్న ఒకటే, అలాగే రాజమండ్రి అన్న రాజమహేంద్రి అన్న ఒకటే. ఆగే కా పాఠ సునో.
1: జీ అధ్యాపికా జీ,
2: ఇస్ జగహ్ పర్ మైనే జితనే భవ్య కావ్య యా ప్రకృతి కే ఠాట్ బాట్ కా అనుభవ కియా ఉతనా షాయద్ హీ కహీ దూసరీ జగహ్ కియా హో. పశ్చిమ్ కీ తరఫ్ నజర్ ఫైలాయి తో దూర్ దూర్ తక్ పహాడియోం కీ శ్రేణియా నజర్ ఆయి. ఆస్మాన్ మే

0: बादल घिरे रहने से सूरज की धूप का कहीं नामो निशान तक न था। बादलों का रंग सांवला होने के कारण गोदावरी के धूली धूसरित मटमैले जल की झाई और भी गहरी हो रही थी। ऊपर की और नीचे की झाई के कारण इस सारे दृश्य पर वैदिक प्रभाव की शीतल और स्निग्ध सुंदरता छाई हुई थी और पहाड़ी पर कुछ उतरे हुए धौले धौले बादल तो बिल्कुल ऋषि मुनियों जैसे लगते थे। इस सारे दृश्य का वर्णन कैसे किया जा सकता है? यह इतना सारा पानी कहाँ से आता होगा? ఈ ప్రాంతంలో నేను గొప్ప కావ్యాలు, ప్రకృతి యొక్క ఆడంబరాన్ని ఎంత అనుభవించానో అంతే అనుభవాన్ని బహుశా వేరే చోట పొంది ఉండవచ్చు. పడమర వైపు చూడగా చాలా దూరం వరకు పర్వత శ్రేణులు కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశంలో మబ్బులు ఉండడం వల్ల సూర్యుని ఎండ పేరుకైనను కనిపించట్లేదు. మేఘాలు నల్లని రంగులో ఉండటం వలన గోదావరి నీరు కూడా దుమ్ము ధూళితో నిండి గోధుమ రంగులో ఉన్నట్లు, ఇంకా లోతుగా ఉన్నట్లు అనిపిస్తుంది. పైన నీరు, కింద నీటి నీడల వలన దృశ్యమంతా కూడా వైదిక ప్రభావంతో చల్లగా మెరుస్తూ ఎంతో అందంగా వ్యాపించి ఉంది. కొండల మీద ఉన్నటువంటి తెల్లని మేఘాలు తపస్సు చేస్తున్న ఋషులు మునుల వలె ఉన్నాయి. ఈ దృశ్యాలన్నీ ఎలా వర్ణించగలం? ఈ నీరంతా ఎక్కడి నుంచి వస్తూ ఉండవచ్చు? ఆగే కా పాట అబ్ తుమ్ పడో
1: జీ అధ్యాపికా జీ, విపత్తియో మే సే విజయ్ సహిత్ పార్ హువా రాష్ట్ర జిస్ తరహ వైభవ్ కో నయీ నయీ ఛటాయే దిఖలాతా హై ఔర్ చారో ఔర్ అప్నీ సమృద్ధి ఫైలాతా జాతా హై, ఉసీ తరహ గోదావరి కా అఖండ్ ప్రవాహ్ పహాడో మే సే నికల్ కర్ అప్నే గౌరవ్ కో సాత్ మే లియే ఆతా హువా దిఖాయి పడతా హై. ఛోటే బడే జహాజ్ తో నదీ కే బచ్చే హై జో మాతా కే స్వభావ్ సే పరిచిత్ హోనే కే కారణ్ ఉస్కీ గోద్ మే మన్మానా నాచే ఖేలే ఉఛలే ఔర్ కూదే తో ఉన్హే ఇస్సే రుక్నే వాలా కోన్ హై. లేకిన్ బచ్చోన్ కే ఉపమా తో ఇన్ నావోన్ కీ అపేక్షా ప్రవాహ్ మే జహాన్ తహాన్ పడతే హుయే భవరోన్ కో దేనీ చాహియే. కుచ్ దేర్ దిఖ్ పడే థోడీ హీ దేర్ మే భయానక్ తూఫాన్ కా స్వాంగ్ రచా ఔర్ ఏక్ హీ పల్ మే ఖిల్ ఖిలాకర్ హస్ పడే ఏ భవర్ నజానే కహాన్ సే ఆతే ఔర్ కహాన్ చలే జాతే హై. భవర్ అంటే ఏమిటి టీచర్ గారు?
0: నదిలో ఏర్పడే సుడిగుండాలను భంవర్ అంటారు. ఆపదల నుంచి విజయాన్ని పొందినటువంటి రాష్ట్రము ఏ విధంగా అయితే వైభవం యొక్క కొత్త కొత్త శోభలను చూపిస్తూ నాలుగు వైపులా తన సమృద్ధిని వ్యాపింపచేస్తుందో అదేవిధంగా గోదావరి అఖండ ప్రవాహము పర్వతాల నుండి ఎంతో గౌరవంతో వచ్చినట్లుగా కనిపిస్తుంది. చిన్న చిన్న పడవలు నది పిల్లల్లాగా ఉన్నాయి. తల్లి స్వభావం తెలిసిన పిల్లలు తల్లి ఒడిలో ఇష్టమొచ్చినట్లు ఆడిపాడి ఎగిరి దూకినా వాళ్ళని ఆపేవారెవరు? కానీ పిల్లలను పడవలతో కాక ప్రవాహంలో అక్కడక్కడా ఉన్నటువంటి చుడిగుండాలతో పోల్చాలి. కొన్ని ఆలస్యంగా కనిపిస్తాయి, కొద్దిసేపటిలోనే భయంకరమైన తుఫాన్ను అనుకరిస్తున్నట్లుగా, మరియు ఒకే క్షణంలో విచ్చుకుని నవ్వుతూ ఉంటాయి. ఈ సుడిగుండాలు ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో తెలియదు. ఆగే కా పాట సును
1: జీ అధ్యాపికా జీ.
0: నదీ కా కినారా యాని మనుషుకి కృతజ్ఞతా కా అఖండ ఉత్సవ్, కినారే పర్ సఫేద్ మహల్ ఔర్ మందిర్ ఔర్ ఉన్కే ఊంచే ఊంచే శిఖర్ హీ ఏక్ అఖండ ఉపాసనా హై. పరంతు ఇత్నే హీ సే కావి సంపూర్ణ నహీ హో జాతా, ఇస్లియే భక్త్ లోగ్ నదీ కీ లహరోం పర్ సే మందిరోం కే ఘంటా నాద్ కీ లహరోం కో ఇస్ పార్ సే ఉస్ పార్ తక్ పహుంచాతే రహతే హై. సంస్కృతి కే ఉపాసక్ భారత్వాసీ ఇస్ జగా గంగా జల్ కే ఆధే కలశ్ గోదావరి మే ఉండెల్తే ఔర్ ఫిర్ గోదావరి కే జల్ సే కలశ్ భర్కర్ లే జాతే హై. నదీ తీరము ఒడ్డున తెల్లని భవనాలు, మందిరాలు, ఎత్తైన శిఖరాలే అఖండ ఉపాసనకు గుర్తులు. కానీ వీటితోనే కావ్యాలు పూర్తి అవ్వవు. అందుకనే భక్తులు నది యొక్క అలల ద్వారా మందిరంలోని ఘంటాధ్వనుల అలల వరకు ఇటు నుంచి అటు చేరుకుంటూ ఉంటారు. సంస్కృతి ఉపాసకులైన భారతీయులు ఈ స్థలంలో కలశంలోని గంగాజలాన్ని సగం గోదావరిలో కలిపి మిగిలిన కలశాన్ని గోదావరి నీటితో నింపుకుంటారు. ఆగే కా పాట తుంపడో
1: జీ అధ్యాపికా జీ. మాతా గోదావరి రామ్ లక్ష్మణ్ ఔర్ సీతా సే లేకర్ బుడే జుటాయ తక్ సబ్కో తూనే హీ స్తన్యపాన్ కరాయా హై, తేరే తట్ పర్ శూర్వీర్ భీ పైదా హువే హై ఔర్ బడే బడే తత్వజ్ఞానీ భీ సాధు సంత్ భీ జన్మే.

0: राजनीतिक भी और ईश्वर भक्त भी, चारों वर्णों की तू माता है, मेरे पूर्वजों की तू अधिष्ठात्री की देवी है। नई नई आशाओं को लेकर मैं तेरे दर्शन के लिए आया हूँ। तेरे जल में अमोघ शक्ति है, तेरे पानी की एक बूंद का सेवन भी व्यर्थ नहीं जाता।
1: తల్లి గోదావరి, సీతారామ లక్ష్మణుల నుండి వృద్ధులైన జటాయు వరకు అందరినీ నువ్వే హృదయానికి హత్తుకున్నావు. ఈ తీరంలో శూరులు వీరులు కూడా పుట్టారు, పెద్ద పెద్ద తత్వవేత్తలు సాధువులు కూడా పుట్టారు. ముఖ్యమైన మరియు ప్రముఖులైన రాజకీయ నాయకులు, ఇంకా భగవంతుని భక్తులు కూడా పుట్టారు. నాలుగు వర్ణాలకి నువ్వు తల్లివి, నా పూర్వీకులకు నీవు కులదేవతవు. కొత్త కొత్త ఆశలతో నిన్ను దర్శించటానికి వచ్చాను. నీ నీటిలో అమోఘమైన శక్తి ఉంది. నీ నీటి యొక్క ఒక్క బొట్టు తాగినా అది వ్యర్థమవ్వదు. అచ్చా, తుమ్ యహ బతావో గోదావరి నది కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
0: అధ్యాపికా జీ, గోదావరి దక్షిణీ భారత్ కి ఏక్ ప్రముఖ నదీ హై. ఇస్కి పైదాయిష్ పశ్చిమీ ఘాటీ కి పర్వత శ్రేణి మే త్రయంబక్ పర్వత్ సే హుయీ హై. ఇస్ నదీ కా పాట్ బహుత్ బడా హై.
1: శాబాష్. అబ్ మే కుచ్ కఠిన్ శబ్దార్థ్ బతాతీ హూ. లిఖో
0: జీ అధ్యాపికా జీ.
1: బర్సాత్ వర్షం,
0: బర్సాత్ వర్షం.
1: పటరి రైలు పట్టా,
0: పటరి రైలు పట్టా.
1: పాల్ తెరచాప,
0: పాల్ తెరచాప.
1: బగుల కొంగ,
0: బగుల కొంగ.
1: నిరాళి అపూర్వమైన,
0: నిరాళి అపూర్వమైన.
1: మచలన మారాము చేయు,
0: మచలన మారాము చేయు.
1: ఠాట్ బాట్ ఆడంబరముగా,
0: ఠాట్ బాట్ ఆడంబరముగా.
1: ధూసరి దుమ్ముతో నిండిన,
0: ధూసరి దుమ్ముతో నిండిన.
1: ఝాయి నీడ,
0: ఝాయి నీడ.
1: ధౌలే తెల్లని,
0: ధౌలే తెల్లని.
1: భంవర్ సుడిగుండం,
0: భవ్వర్ సుడిగుండం.
1: టాపు ద్వీపము,
0: టాపు ద్వీపము.
1: ఉచాల్ పైకి విసురుట,
0: ఉచాల్ పైకి విసురుట.
1: వ్యతిరేక పదాలు చెప్తాను, రాసుకో.
0: జీ అధ్యాపికా జీ.
1: పవిత్ర అపవిత్ర,
0: పవిత్ర అపవిత్ర.
1: ఆస్మాన్ జమీన్,
0: ఆస్మాన్ జమీన్.
1: గర్వ్ గర్వహీన్,
0: గర్వ్ గర్వహీన్.
1: సంపూర్ణ అసంపూర్ణ,
0: సంపూర్ణ అసంపూర్ణ.
1: వీర్ కాయర్,
0: వీర్ కాయర్.
1: పావన్ ప్రదూషిత్,
0: పావన్ ప్రదూషిత్.
1: చంచల్ నిశ్చల్,
0: చంచల్ నిశ్చల్.
1: గహరి ఉథలి,
0: గహరి ఉథలి.
1: గౌరవ్ అగౌరవ్,
0: గౌరవ్ అగౌరవ్.
1: అపేక్ష ఉపేక్ష,
0: అపేక్ష ఉపేక్ష.
1: ప్రసిద్ధ అప్రసిద్ధ,
0: ప్రసిద్ధ అప్రసిద్ధ.
1: అచ్చా మొహిద్దీన్, అబ్ మై కుచ్ ప్రశ్న పూచ్తీ హూ, ఉత్తర్ దోగే?
0: జీ అధ్యాపికా జీ.
1: ఇస్ పాఠ్ మే కిస్కే బారే మే బతాయా గయా హై?
0: ఇస్ పాఠ్ మే దక్షిణీ గంగా గోదావరి నదీ కే బారే మే బతాయా గయా.
1: దక్షిణ భారత్ కి కుచ్ నదియో కే నామ్ బతావో.
0: దక్షిణ భారత్ మే కృష్ణ, గోదావరి, కావేరి, నర్మదా, తపతి, తుంగభద్ర ఆది నదియా హై. యాత్రా వర్ణన్ క్యా హోతా హై అధ్యాపికా జీ?
1: యాత్రా వర్ణన్ యా యాత్రా వృత్తాంత్ గజ్జ కి ఏక్ ప్రముఖ విధా హై. యాత్రా వృత్తాంత్ పాఠ్ మే లేఖక్ కిసీ దర్శనీ స్థల్ సే సంబంధిత్ అప్నీ యాత్రా కి అనుభూతియోం కో రోచక్ ఔర్ జ్ఞానవర్ధక్ ఢంగ్ సే ప్రస్తుత్ కర్తా హై. ప్రస్తుత్ పాఠ్ దక్షిణీ గంగా గోదావరి భీ శ్రీ కాకా కాలేర్కర్ ద్వారా రచిత్ యాత్రా వృత్తాంత్ పాఠ్ హై, జో ఉన్కి రచనా సప్త సరితా సే లీ గయీ హై. అచ్చా మొయిద్దీన్, ఆజ్ కా పాఠ్ సమాప్త్ హో గయా.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశీష్.
2: మీరింతవరకు దక్షిణీ గంగా గోదావరి 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎల్ కృష్ణకుమారి, విద్యార్థి షేఖ్ ఖాజా మొహిద్దీన్.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
4: వన్ 2.2 మెగాహెచ్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం లయ విన్యాసం. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో ముందుగా శ్రీ కొమ్మ జోసిల సద్గురు చరణ్ గారి మృదంగ వాద్యం వింటారు ఆదితాళంలో.

చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. సో ఈనాటి చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట నువ్వు లేక నేను లేను. ఈ చిత్రానికి ఆర్పి పట్నాయక్ కౌశల్య గారు ఆలపించిన గీతం, రచన కులశేఖర్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రానికి రేవంత్ మాళవిక ఆలపించిన పాట, రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రానికి టిప్పు హరిణి ఆలపించిన గీతం, రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట హలో. ఈ చిత్రానికి అర్మాన్ మాలిక్ బృందం ఆలపించిన పాట, సంగీతం అనూప్ రూబెన్స్.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాలు వింటున్నారు. సో ఈనాటి చిత్రగీతాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట వంశీ. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ సుజాత గారు ఆలపించిన పాట. సంగీతం మణిశర్మ, రచన సిరివెన్నెల.

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట నువ్వు నేను. ఈ చిత్రానికి సందీప్ ఉషా బృందం పాడిన పాట, రచన కులశేఖర్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట నిజం. ఈ చిత్రానికి ఆర్పి పట్నాయక్ ఉషా ఆలపించిన గీతం, కులశేఖర్ రచన,

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట డార్లింగ్. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ ఆలపించిన పాట, రచన అనంత శ్రీరామ్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట హలో బ్రదర్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం మీకోసం.

ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా వినబోతున్నటువంటి పాట జనతా గ్యారేజ్. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్, రణేనారెడ్డి ఆలపించిన గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రచన రామ్ జోగయ్య శాస్త్రి.

మీరు విన్న ఈ పాటతో ఇంతటితో చిదిరిగితల కార్యక్రమం సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1250 నుంచి 1400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ 2వ రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర సమగ్ర అభివృద్దిని నియోజకవర్గాల అభివృద్దితో అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జీఎస్డీపీ 20,35,000 కోట్ల రూపాయలుగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ వంటి సంస్థలకు చెందిన

0: డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్దితో ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఇప్పటివరకు ఓటు వేయని వారిని కూడా తమ వైపు మళ్లించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దీనివల్ల ప్రజల్లో సానుకూలత క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి అనేది ఒక మూడు రంగాల్లో ఉంటుంది. ఒకటి అగ్రికల్చర్ అండ్ అలైడ్, రెండు ఇండస్ట్రీ ప్రాజెక్ట్, మూడు సర్వీస్ సెక్టర్. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ప్రజలతో ఉంటారు మీరు, ప్రజల దగ్గర నుంచి ఆలోచనలు తీసుకున్నప్పుడు మీకు ఏది అడ్డంగా ఉందో కొంచెం మైండ్ కూడా అప్లై చేయండి. కమ్ విత్ ఇన్నోవేటివ్.
0: బీజేపీ 100 జెండాల పండుగను రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కంబాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసుకోవాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్థానిక ఎంపీ డి పురంధేశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనకు దిగవద్దని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను పరిష్కరించామన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచిస్తూ,
2: పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలి, తద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి పండగ వాతావరణంలో దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ
0: ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్టార్ డాక్టర్ టి సాయి సుధీర్లు కౌన్సిలింగ్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయిందని పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం జాతీయ కోటా రెండో దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన అనంతరం రాష్ట కోటా రెండో దశ కౌన్సిలింగ్ను ఈ నెల 11 నుంచి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ దశలో కూడా మళ్లీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలకుల నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసే కార్యక్రమాన్ని యజ్ఞంగా తలపెట్టామన్నారు. దీనిలో భాగంగా 10వ విడతలో బాడవ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో మంత్రి చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించి స్థానిక వృక్షజాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ది చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్ బెల్ట్ను అభివృద్ది చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ని ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ది, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని

0: గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించాలన్నారు. పెద్దగా పెరిగే స్థానిక వృక్షజాతులకు ప్రాధాన్యమిచ్చి మొక్కలు నాటాలని, అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ధి చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి వెంకయ్య చౌదరి ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో రద్దీ పెరిగితే తిరుపతిలో కూడా తాగునీరు, అన్నప్రసాదం, వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రఘుబాబు పిలుపునిచ్చారు. వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. డైట్ విద్యార్థులు తమ కుటుంబంలో గాని గ్రామంలో గాని విద్యకు దూరంగా ఉన్న వయోజనులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ గౌరీశంకర్రావు సూచించారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: హంద్రీనేవాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసుల ఆనకట్టలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని వివరిస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి. ముంబయ్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 26,000తమస్య గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం విధాస్యతి. బాంబే ఉచ్చన్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం ప్రతి 19వ వర్షే ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల్ గాంధినః విరుద్ధం ప్రత్యాఖ్యాపితస్య సమాహ్వానపత్రస్య నిరస్తీకరణం నిరాకృతం. రక్షామంత్రి రాజనాథసింహః అద్య త్రిదివసీయ శ్రీలంకాయాత్రాయై కొలంబో నగరం సంప్రాప్తవాన్. అపి చ అహ్మదాబాదె అనుష్ఠీయమానాయాం ఐషమః విశ్వ దివ్యాంగధనుర్క్రీడాయాం భారతేన 2 స్వర్ణపదకే 1 రజతపదకం చ అధిగతం. अथ वार्ताः।

0: వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. అసమ విధానసభాయాః భూతపూర్వ సదస్యాయ విశ్రుత సంగీతజ్ఞాయ భారతరత్న విభూషితాయ డాక్టర్ భూపేన్ హజారికా మహోదయాయ తస్య శతతమే జన్మజయంత్యవసరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షామంత్రి రాజనాథ సింహః, గృహమంత్రి అమిత శాహశ్చ అద్య స్వకీయాం భావపూర్ణాం శ్రద్ధాంజలిం సమార్పయన్. సాంప్రదాయిక సంచార పటలీయ సందేశే ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రత్యపాది యత్ డాక్టర్ హజారికా మహోదయస్య స్వరమాధురీ అసమ ప్రదేశస్య ఆత్మానం పూర్వోత్తర భారతస్య చ సాంస్కృతిక చైతన్యం సమగ్ర రాష్ట్రే ప్రాసారయత్. అపరస్మిన్ సందేశే ఉపరాష్ట్రపతినా రాధాకృష్ణ నిత్యమునా న్యరూపయత యత్ స్వీయేన ఆత్మస్పర్శినా సంగీతేన ఓజస్విభిః శబ్దైశ్చ డాక్టర్ హజారికా అసమస్య పూర్వోత్తర భారతస్య అథ చ విశాల మానవ సంవేదనానాం జీవంతరూపం సంగీతబద్ధం అకరోత్. బాంబే ఉచ్చన్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం ప్రతి నవదశోత్తర ద్విసహస్రతమే వర్షే ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల గాంధినః విరుద్ధం ప్రత్యాఖ్యాపితస్య సమాహ్వానపత్రస్య నిరస్తీకరణం నిరాకృతం. న్యాయమూర్తినః ఎన్ఆర్ బోర్కర్ ఇత్యస్య ఏకలపీఠేన రాహుల్ గాంధినః సా యాచికా నిరస్తీకృతా యస్యాం తేన స్వవిరుద్ధం న్యాయాలయేన ప్రారబ్ధస్య కార్యాచరణస్య ఆదేశః ఆక్షిప్తః ఆసీత్. తథాపి ఉచ్చన్యాయాలయేన ఏకవింశత్యుత్తర ద్విసహస్రతమే వర్షే ప్రదత్తః స్వస్య సహ నిర్దేశః యథావత్ స్థాపితః యస్యాంతర్గతం దండాధికారిణః పురతః శ్రవణం షట్ సప్తాహం యావత్ స్థగితం ఆసీత్. రక్షామంత్రి రాజనాథ సింహ అద్య త్రిదివసీయ శ్రీలంకా యాత్రయై కొలంబో నగరం సంప్రాప్తవాన్. తస్య యాత్రా భారత శ్రీలంకయోః మధ్యే ద్విపక్షీయ రక్షా సహకారస్య సాముద్రిక సహకారస్య సుదృఢీకరణోద్దేశ్యేన ఆయోజితా అస్తి. శ్రీలంకాయాః భండారనాయకే అంతారాష్ట్రీయ విమానస్థానకే శ్రీసింహస్య శ్రీలంకాయాః ఉపరక్షామంత్రి అరుణా జయశేఖరః, శ్రీలంకాయాం భారతస్య ఉచ్చాయుక్తః సంతోష ఝాః చ హార్దం స్వాగతం కృతవంతౌ. అహ్మదాబాదే అనుష్ఠీయమానాయాః విశ్వ దివ్యాంగధనుర్క్రీడాయాః తృతీయచరణస్య ఉపాంతిమే దివసే భారతీయధనుర్ధరైః త్రీణి పదకాని హస్తగతాని కృతాని ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం 102.2 మెగాహెర్ట్స్ వే మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఈనాటి బాల విహార కార్యక్రమంలో కృష్ణా జిల్లా గుడివాడ సిద్ధార్థ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం విందాం. మొదటగా సుజిత్ వైష్ణవ్ శుక్లాం భద్రం అంటూ శ్లోకం చెప్పడానికి వస్తున్నాడు.
1: శుక్లాం భద్రం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవన్నం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన్ పద్మాకం గజాననం మహన్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే.

0: తర్వాత ది ప్రే యశస్విని బలపం బలపం బాగున్నావా అని పాట పాడటానికి వస్తుంది.
1: బల్పం బల్పం బాగున్నావు, రాసి రాసి అరిగిపోయా, పలక పలక బాగున్నావు, గీసి గీసి గీతలు పడ్డా, పుస్తకం పుస్తకం బాగున్నావు, చదివి చదివి చిరిగిపోయా, టీచర్ టీచర్ బాగున్నాడు, అరిచి అరిచి అలసిపోయా, అబ్బాయి అబ్బాయి బాగున్నావు, ఆట పాట లేక పారిపోతున్నా.
0: తర్వాత సిహెచ్ మౌక్తిగా పద్యం చెప్పడానికి వస్తుంది.
2: పుస్తకముల నీవు పువ్వు ఓలను చూడు, చింబాబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకమును ఎరువు తెచ్చి వేడే తిరిగి ఎమ్ము వేగ తెలుగు బిడ్డ.
0: తర్వాత సాయి దుర్గా జి మేఘన నా పేరు తోటకూర అని చిన్న పాట పాడటానికి వచ్చారు.

0: ఇస్తాను.
1: కే వెంకట, ఆవు ఆవు ఏమిస్తావని అడగటానికి వచ్చాడు.
0: ఆవు ఆవు ఏమిస్తా, తీయని పాలు నేనిస్తా, పాలు పాలు ఏమిస్తావు, పొల్లని పెరుగు నేనిస్తా, పెరుగు పెరుగు ఏమిస్తావు, మెత్తని వెన్న నేనిస్తా, వెన్న వెన్న ఏమిస్తావు, కమ్మని నెయ్యి నేనిస్తా.
1: కృష్ణ అలేఖ్య ఆశ అంబా శాంభవి అని చెప్పడానికి వచ్చింది.
0: అంబా శాంభవి చంద్రమౌళి లమలాపన్న ఉమాపార్వతి కాళీ హైమవతి శివతిన్నయ్యని కాక్షాయని భైరవి సావిత్రి నవయవన సుభకరి సామ్రాజ్య లక్ష్మీప్రద చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి.
1: అమూల్య కుక్కకు మాంసం కథ చెప్పడానికి వచ్చింది.
2: కుక్కకి మాంసం దొరికింది, వంతెన మీదకు పోయింది, నీటిలో నీడని చూసింది, వేరకు కుక్కని తలచింది, బోబోమంటూ అరిచింది, నోటిలో ముక్క జారింది, ఉన్నది కాస్త ఊడింది.
1: షణ్ముఖప్రియ రామచంద్రుడి తడు అని సుకీర్తన పాడుతుంది.
0: రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత ఫలం.

0: విహుడితడు, రామచంద్రుడితడు, రఘువీరుడు.
1: అనురాధ సుధారాణి, అరటిపండు తీపి అని చెప్తున్నారు మన కోసం.
2: అరటి పండు తీపి ఆవు పాలు బలము, ఇటుక మెద్ద షోకు ఈగ తెచ్చు రోగం, ఉడత సేవ మేలు ఎంత సుఖము, రుణం ఎంత మొప్పు, ఎలుక తోలు నలుపు, ఎనుదం తెలుపు, అసుగడ్డ చలు బావంటే ఇసుకోడ, ఊడ కింద నీరు, ఔట్లన్నీ పేలే అందమైన పూలు, ఆహా ఎంత బాగు.
1: సమన్విత హారిక చేతులు కలిసిన అని గేయం పాడుతున్నారు.

0: కుదేరు సరసు.
1: మీనామృత పాపా పాపా లేవమ్మా అనే పాట పడుతుంది.
2: పాపా లేవమ్మా, పళ్ళు తల్లిగా తోవమ్మా, పంటి క్షానం చెయ్యమ్మా, తిరిమట్టలు కట్టమ్మా, వేరే అన్నం తినవమ్మా, వేరకు వరకే వెళ్ళమ్మా, ఏబిసిలే ఆయమ్మా.

0: రామచంద్రం బతి.
1: కార్తికేయ పప్పు బువ్వా పెట్టమ్మా అంటున్నాడు.
2: పప్పు బువ్వా పెట్టమ్మా, అల్లరి చేక తింటాను, మేగడ పాలు ఇవ్వమ్మ, గడగడ నేను తాగేస్తా, పలక బలపం ఇవ్వమ్మ, బుద్ధిగా బడికి వెళ్తాను, దీవెనిచ్చి పంపమ్మ, దేశ సేవ చేస్తాను.
1: అనిరుద్ధ్ చెట్టు మీద కాకమ్మా అని పాడుతున్నాడు.
3: చెట్టు మీద కాకమ్మ కావు కావు, కొమ్మ మీద కోయిలం కూ కూ కూ, ఇంటిలోన పిచుక పిల్ల పిచుక్ పిచుక్ పిచుక్, ఆగుచాటు రామ చిల్క రామ రామ, ఉట్టి మీద పిల్లి పిల్ మ్యావ్ మ్యావ్ మ్యావ్, వీధిలోన కుక్క పిల్ బౌ బౌ బౌ, ఉయ్యాల్లో చంటిప క్యార్ క్యార్ క్యార్, కూర మీద కర్య టిక్ టిక్ టిక్.
1: నిఖిత, నవ్య, భార్గవి చిన్న విత్తనం అని పాట పాడుతున్నారు.

0: మనసాభావములోన.
1: సురేఖ, విద్య లేని వాడు వింత పశువు అని పద్యం చెప్తోంది.
2: విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాడు. కొలని హంసలక్కడ కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ.
1: మాధవీలత, శ్రీలేఖ, రాజశ్రీ, భవాని, దేవిక పిల్లలం పసిపిల్లలం అని పాడుతున్నారు.

0: హంస కాకి కథ చెప్పడానికి స్రవంతి వచ్చింది.
1: అనగనగా ఒక రావి చెట్టు మీద హంస కాకి స్నేహంగా ఉండేవి. అయితే కాకి తుంటరిది, అది హంసకు గిట్టేది కాదు. ఒక నడివేసవిలో ఒక వేటగాడు అడవికి వేటకు వెళ్ళాడు. ఎండలు మండిపోతున్నందువల్ల ఒక పిట్ట కానీ జంతువు కానీ వేటగాడికి దొరకలేదు. తిరిగి తిరిగి అతడు రావి చెట్టు కిందకు వచ్చి చేరాడు. విల్లు పక్కన పెట్టి చెట్టు నీడను నిద్రపోయాడు. అయితే సూర్యుడు పడమరకు తిరిగినందున అతడి ముఖం మీద సూర్యకిరణాలు పడి నిద్రలేచాడు. ఇది చూచి చెట్టుపైనున్న హంస వేటగాడి అవస్థకు జాలిపడి తన రెక్కలు విప్పి అతడి ముఖాన నీడపడేటట్లు చేసింది. అప్పుడు వేటగాడు మళ్ళీ నిద్రపోయాడు. కానీ చుప్పనాతి కాకి ఊరుకోలేక వేటగాడి ముఖాన రెట్ట వేసి ఎగిరిపోయింది. అప్పుడు వేటగాడు మేల్కొని పైనున్న హంసను చూశాడు. హంసే రెట్ట వేసిందని బాణంతో కొట్టబోయాడు. అప్పుడు హంస ఎగిరిపోతూ అనుకుంది కదా, చెడు బుద్ధి ఉన్నవారితో స్నేహం చేయరాదు, చేస్తే ప్రమాదాలు వస్తాయని. చూసారా పిల్లలు, చెడు స్నేహం వలన హంస ఎంత ముప్పు తెచ్చుకుందో. సమయానికి సరిదిద్దుకున్నందువల్ల ప్రమాదం తప్పింది.
0: రాజహంస తెల్లనాని పాడటానికి శశాంక్ పవన్ కళ్యాణ్ వచ్చారు. అఖిల్ రెడ్డి, నాగ చిన్నారి చిన్నదమ్మ చిన్నది అని పాడుతున్నారు.

0: ఎక్కింది.
1: శరణ్య పొట్టిబావ అనే పాట పాడుతుంది.
0: పొట్టిబావ ఏం చూశాడు? పుట్టి మీద సట్టిలోని జున్ని చూశాడు. జున్ని చూసి పొట్టిబావ ఏం చేశాడు? జున్ని చూసి నోరు దిగురు చూశాడు. ఎగిరెగిరి పొట్టిబావ ఏం చేశాడు? ఎగిరెగిరి అందులేక కింద పడ్డాడు.
1: అంకెల పాట పాడటానికి సాయి ప్రియ వచ్చింది.
0: ఏనుగు దండం ఒకటి, మనిషికి కళ్ళు రెండు, జెండా రంగులు మూడు, దిక్కులేమో నాలుగు, చేతికి వేళ్ళు ఐదు, రుచులేమో ఆరు, వారానికి రోజులు ఏడు, అష్ట దిగ్గజాలు ఎనిమిది, ధాన్యాలేమో తొమ్మిది, దశావతారాలు పది.
1: సన్నిల స్నానాన్ని పాడుతున్నారు ప్రధాత్రి.
0: చన్నీళ్ళ స్నానం మంచిది, వేణీళ్ళైనా వద్దనకు, వెలి అన్నము మంచిది.

0: చదివితే చాలా మంచిది, సమస్కారం మరవద్దు.
1: ఇప్పటివరకు పాటలు పాడిన పిల్లలందరికి జయజయాలు చెప్పండి రా. ఇంతవరకు మీరు బాలవిహార కార్యక్రమంలో గుడివాడ పట్టణంలోని సిద్ధాంత ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ చోడవరపు సుజాత.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం వ్యవసాయ సూచనలు.
1: టిష్యూ కల్చర్ అరటి మొక్కల సాగు గురించి తెలుసుకుందాం. టిష్యూ కల్చర్ అంటే నాణ్యమైన అరటి పిలకల కణజాలం నుంచి ప్రయోగశాలలో అభివృద్ధిపరిచిన మొక్కలు, ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుంచి అభివృద్ధిపరిచిన మొక్కలు తెగుళ్లు లేనివిగాను ఆరోగ్యవంతంగాను ఉంటాయి. వీటిని పొలంలో నాటినప్పుడు వేగంగాను బలంగాను ఎదిగి మామూలు పిలక పంట కన్నా కూడా 45% వరకు ఎక్కువ దిగుబడినిస్తాయి. తోటంతా కూడా ఒకేసారి గెలలేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలో కోయడం పూర్తవటం చేత తోట యాజమాన్యం ఖర్చు కూడా తగ్గుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడులనిస్తాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రతి చెట్టుకి మనం ఎరువుల్ని లెక్కించి వేసుకోవాలి. కొన్ని రకాలు తక్కువ, కొన్ని రకాలు ఎక్కువ సాంద్రతలో నాటడం వల్ల ఎకరాల లెక్కన వేయడం సరైన పద్ధతి కాదు. అన్ని అరటి రకాలను ఒక్కొక్క చెట్టుకు 50 గ్రాముల భాస్వరాన్ని ఎరువుల్ని వేసుకోవాలి. భాస్వరపు ఎరువును అరటి మొక్క నాటిన కొద్ది కాలం వరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. కాబట్టి భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో పిలకలు నాటేటప్పుడు గుంట నుండి తవ్విన మట్టికి

కలపడమే మంచిది. సూపర్ ఫాస్ఫేట్ను వాడినప్పుడు అందులోని గంధకం మరియు కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటకి లభ్యమవుతాయి. పైపాటుగా భాస్వరపు ఎరువును వేసుకోకూడదు, వేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుకోకూడదు. బాగా చివికిన పశువుల ఎరువుని సూపర్ ఫాస్ఫేట్తో కలిపి ఒక్కొక్క గుంటకు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంత ఈ రకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని 200 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు వేసుకోవాలి. ఈ నత్రజనిని 4 మోతాదులుగా విభజించి వేసుకోవాలి. ఇక పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి చెట్టుకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ చొప్పున వేసుకోవాలి. వీటిని కూడా 4 సార్లుగా విభజించి వేసుకోవాలి. తెల్ల చక్కెరకేళికి కూడా 250 గ్రాముల నత్రజని, 250 గ్రాముల పొటాష్నిచ్చే ఎరువుల్ని 5 భాగాలుగా విభజించి వేసుకోవాలి. ఇక ఎర్రగరప నేలల్లో సాగు చేసే కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేళి విషయానికి వచ్చినట్టయితే 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్నిచ్చే ఎరువుల్ని 6 సమభాగాలుగా విభజించి వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పచ్చారటి అలాగే పొట్టి పచ్చారటి రకాలని ఎర్రగరప నేలల్లో సాగు చేసినట్టయితే గనక 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్నిచ్చే ఎరువుల్ని 6 భాగాలుగా విభజించి వేసుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులని అరటి చెట్టుకు 2 వైపులా 30 నుండి 40 సెంటీమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్ల లోతు గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. అలా కాకుండా ఎక్కువ నీరు పెట్టినట్టయితే వేసిన ఎరువులు నీటిలో కరిగిపోయి నీటితో పాటుగా భూమి లోపలి పొరల్లోకి పోయి మొక్కకి అందవు, కాబట్టి ఫలితం కూడా ఎక్కువగా రాదు. ఈ టిష్యూ కల్చర్ అరటి సాగులో డ్రిప్ పద్ధతిలో నీరు అలాగే ఎరువుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. డ్రిప్ పద్ధతిలో నీటినివ్వడం వల్ల నీటి వినియోగం 40 నుండి 50% తగ్గటమే కాకుండా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల అరటి ఏపుగా పెరిగి మామూలు కన్నా 25 నుండి 30 రోజుల ముందుగా గెలవస్తుంది. గెలలు త్వరగా పక్వానికి రావడమే కాకుండా గెలల పరిమాణం, నాణ్యత కూడా పెరుగుతుంది. దీనివల్ల తోటను పెంచే వ్యవధితో పాటు యాజమాన్య ఖర్చులు కూడా తగ్గుతాయి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు భాస్వరపు ఎరువుని పిలక నాటడానికి తీసిన గుంట నుండి తవ్విన మట్టికి కలుపుకోవాలి. బలమైన నేలలో సిఫారసు చేసిన ఎరువుల మోతాదులో 60%, తేలిక నేలల్లో సిఫారసు చేసిన మోతాదులో 75% ఎరువులు వేస్తే సరిపోతుంది. బరువైన నేలల్లో డ్రిప్ పద్ధతిలో 3వ వారం నుండి 25వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 10 గ్రాముల యూరియా, 7 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని ఇవ్వాలి. మళ్ళా గెలవేసిన తర్వాత 33వ వారం నుండి 36వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 13 గ్రాముల యూరియా, 10 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ పద్ధతిలో అందించాలి. పాలిథిన్ సంచుల్లో పెంచిన టిష్యూ కల్చర్ అరటి మొక్కలు చిన్నవిగా ఉంటాయి. నాటిన వెంటనే ఎదుగుదల ప్రారంభిస్తాయి. మామూలు మొక్కల కంటే వేగంగా పెరుగుతాయి. కానీ మొక్కలు చిన్నవిగా ఉండి పరిమిత వేరు మండలాన్ని కలిగి ఉండడం వల్ల మామూలుగా సిఫారసు చేసిన ఎరువుల మోతాదుని సమర్థవంతంగా వినియోగించుకోలేవు. కాబట్టి అరటికి సిఫారసు చేసిన నత్రజని, పొటాష్ ఎరువులని తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్ధనం చేయబడి ఎక్కువ సాగులో ఉన్న క్యావెండిష్ అంటే పచ్చారటి రకాలకి మొక్కలు నాటిన తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులని ఒక్కొక్క దఫాకి 15 గ్రాముల వంతున 15వ రోజు, 30వ రోజు అలాగే 45 రోజులకి, 20 గ్రాముల వంతున 60 రోజులకి, 75 రోజులకి, 90 రోజులకి, 30 గ్రాముల వంతున 110 రోజులకి, 130 రోజులకి, 150 రోజులకి మొక్కలకి 2 వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడిపెట్టాలి. ఇక ఈ టిష్యూ కల్చర్ అరటిలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే అరటి పంటకి కాలం, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి సుమారుగా 30 నుండి 40 సార్లు నీటిని పెట్టాలి. ఆయా ప్రాంత పరిస్థితుల మీద ఆధారపడి 7 నుండి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 4వ రోజు తడి పెట్టాల్సి ఉంటుంది. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి నీటి తడి పెట్టాలి. అరటికి డ్రిప్ పద్ధతి ద్వారా నీరు ఇచ్చినప్పుడు కాల పరిమితి 20 నుండి 30 రోజుల వరకు తగ్గుతుంది. దిగుబడి 20% వరకు పెరుగుతుంది. కలుపును అదుపులో ఉంచి 40% వరకు నీటిని, 25 నుండి 50% వరకు ఎరువులని ఆదా చేసుకోవచ్చు. అలాగే చీడపీడల సమస్య, కలుపు సమస్య కూడా తగ్గుతాయి. నత్రజని, పొటాష్ ఎరువుల్ని డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చినప్పుడు
బలమైన

0: నెలల్లో సిఫారసు చేసిన మోతాదులో 50%, తేలిక నెలల్లో 75% ఇస్తే సరిపోతుంది. 75% ఎరువులని పిలక నాటిన 5వ లేదా 6వ వారం నుండి గెల అంకురం ఏర్పడే దశ వరకు వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి. మిగిలిన 25% నత్రజనిని, పొటాష్ ఎరువుల్ని 4 సమభాగాలుగా చేసి గెల వేసిన తర్వాత 4 వారాల పాటు వారానికి ఒకరోజు చొప్పున డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఇక అరటి సాగులో అంతర పంటల విషయానికి వచ్చినట్టయితే, అరటి దీర్ఘకాల పంట, ఎక్కువ దూరంలో నాటడం వల్ల ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల ఖాళీగా ఉన్న భూమిలో కలుపు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఖాళీగా ఉన్న భూమిలో స్వల్పకాలిక అంతర పంటల్ని పండించి ఆదాయాన్ని గడించవచ్చు. అరటి రకాన్ని, నాటే కాలాన్ని, వాతావరణ స్థితిగతులను బట్టి మార్కెట్ అనుకూలతను గమనించి అంతర పంటల్ని ఎంపిక చేసుకోవాలి. అంతర పంటల సాంద్రత తగు నిష్పత్తిలో వేసుకోవాలి. ఎక్కువ సాంద్రతలో నాటినట్టయితే ముఖ్యమైన పంట అరటికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అరటికి వేసే ఎరువులతో సంబంధం లేకుండా అంతర పంటలకు నిర్దేశించిన ఎరువుల్ని అదనంగా ఇవ్వాలి. అరటి చుట్టూ 60 సెంటీమీటర్లు వదిలిపెట్టి అంతర పంటల్ని వేసుకోవాలి. అరటిలో కలుపు నివారణ, అంతర కృషి విషయానికి వచ్చినట్టయితే, హెక్టార్కి బ్యూటాక్లోర్ 5 లీటర్లు లేదా అలాక్లోర్ 2.5 లీటరు లేదా పెండిమిథాలిన్ 2.5 లీటరు లేదా ఆక్సీఫ్లోర్ఫెన్ 500 నుంచి 600 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందుని నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేసి కలుపు మొలవకుండా అరికట్టచ్చు. తుంగ, గరిక మొదలైన మొండిజాతి కలుపు నిర్మూలనకు హెక్టార్కి 2.5 నుండి 5 లీటర్ల గ్లైఫోసేట్ మందిని 250 నుండి 500 లీటర్ల నీళ్లలో కలిపి కలుపు మొక్కల మీద పిచికారీ చేసి నిర్మూలించవచ్చు. గ్లైఫోసేట్ మందు పిచికారీ చేసేటప్పుడు కలుపు ఎదిగి ఉండాలి. కలుపు ఆకులు పండి పూత పూసి ఉండకూడదు. గ్లైఫోసేట్ మందును అరటి మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. అరటి నాటిన 3 నుండి 4 నెలల నుండి పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకల్ని 20 నుండి 25 రోజులకొకసారి కోసేస్తూ ఉండాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయడం వల్ల తల్లి చెట్టు బాగా ఎదిగి అధిక ఫలసాయం వస్తుంది. బాగా పెద్దవైన పిలకలను పదునైన గునుపంతో, కొద్దిపాటి దుంపతో సహా తవ్వి తీస్తే తిరిగి పెరగదు. అరటి నాటిన 6 నుండి 8 నెలల్లో చెట్టు మొదలుకి మట్టిని ఎగదోయడం వల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అరటి చెట్లు గాలి తాకిడికి తట్టుకోవడానికి వెదురు గడలను పాతి ఊతమివ్వాలి. గెలలు నరికిన చెట్లను ఎక్కడ ఉన్నవి అక్కడే చిన్న చిన్న ముక్కలుగా నరికితే త్వరగా ఎండి కుళ్ళి భూమిలో కలిసి సేంద్రీయ ఎరువుగా రూపాంతరం చెంది భూసారం పెరుగుతుంది. గెలవేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత 2% రంధ్రాలను కలిగిన 100 కేజీ తెలుపు రంగు పాలిథీన్ సంచుల్ని గెలలకు తొడిగినట్టయితే పళ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా నాణ్యంగా ఉంటాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు ఈ కార్యక్రమంలో టిష్యూ కల్చర్ అరటి మొక్కల సాగు గురించి విన్నారు. 102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రసార విశేషాలు. రెయిన్బో ఎఫ్ఎంలో ఈ పూట ప్రసారమయ్యేటువంటి ప్రసార విశేషాలు.

7 గంటల 15 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. అనంతరం ఏడు గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8 గంటలకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ రేపాక రఘునందన్ గారి స్వీయ కవితలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు చిత్రగీతాలు.

తర్వాత 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏకేంద్ర ప్రసారాలు వింటారు.

చివరిగా 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రెయిన్బో ఎఫ్ఎంలో ఈ పూట ప్రసారమయ్యేటువంటి ప్రసార విశేషాలు.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్

స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని 2800 కిలో

0: शक्ति के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है। ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है।
1: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మీద సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమావేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగ్గా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహద పడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
2: బైలెట్రల్ ద్విపక్షీయ వార్తా బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగి. రష్యా ఆర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి ఇస్కి బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్తా హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ వో ఉఠ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
1: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
2: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will

0: continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
1: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అధవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తా నగర్ వేదికగా 72వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢవాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిల్మ్ అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్యా పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజ జోడి చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారు కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు. మరి ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట నువ్వొస్తావని. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన పాట, రచన వేటూరి.

చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట హ్యాపీ. ఈ చిత్రానికి ఎస్పీ చరణ్ ఆలపించిన పాట, రచన కులశేఖర్.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఊసరవల్లి. ఈ చిత్రానికి ఆద్నాన్ సామి పాడిన పాట, రామ్ జోగయ్య శాస్త్రి రచన.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పెళ్లి సందడి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట జీన్స్. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్, సుజాత ఆలపించిన పాట. సంగీతం యార్ రెహమాన్ అండ్ రచన ఏఎం రత్నం శివగణేష్.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. మీరు విన్న ఈ పాటతో, చివరి పాటతో చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడి ఐసీడీఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీవిజయ గారు.
2: నమస్కారం అండి.
1: ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
2: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9 తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి

0: ఫైవ్ ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు, అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం, అంటే మనకు రావాల్సిన ఫుడ్ మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకు అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము, అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమన్నా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,08,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26, 27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి.

0: ఈ విజయ గారు, ఇక ముఖ్యంగా ఐసీడీఎస్ లో 5 థీమ్ల గురించి చెప్తూ, తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
1: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడి టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆధారశిల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదలలు, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడి టీచర్స్ ది, ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్ ఆందోళన్ డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ ఆందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
0: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారా అండి?
1: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిట్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
0: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి. గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి అంటే సరైన

0: సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడి కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకే అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి. అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తా.
1: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా. ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డు లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
0: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తా.
1: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాచ్ల ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకుని ఒక యాప్.
0: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి, ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసం కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM. తెలుగు సాహిత్య కార్యక్రమం. సో ఈరోజు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ రేపాక రఘునందన్ గారి స్వీయ కవితలు వింటారు.
4: కవితా శీర్షిక వందే మాతర గీతాంజలి. వందే మాతరమంటే వెలుగు తొలిచిన జననీ నుదుటి తిలకం, వేల గాయాల్ని దాచుకుని నవ్విన భరతమాత హృదయస్పందనం. అది కేవలం నినాదం కాదు, బానిస బంధాల్ని బద్దలు కొట్టిన ఒక జాతి ఉక్కు నిశ్చయం. అది కేవలం గీతం కాదు, రక్తాక్షరాలతో చరిత్ర రాసిన అమరుల ఆఖరి శ్వాస. గోదావరి అలలపై వినిపించిన స్వరం అది, గిరిశిఖరాలపై ప్రతిధ్వనించిన ప్రతిజ్ఞ అది, పొలిమేలల ధూళిలో పుట్టి పతాకపు రంగుల్లో పరిమళించిన ప్రాణం అది. ఎవరి కన్నీటి వెన్నెల్లో పుట్టిందో అదే స్వేచ్ఛా ఉదయంగా విరిసింది, ఎవరి రక్తపు చెమ్మతో నిండిందో అదే త్రివర్ణమై ఆకాశమంతా ఎగిసింది. వందే మాతరమంటే చెరసాలలో గొలుసులు మోగిన చోట గుండెలు గర్జించిన ఘడియ, ఉరికంబాల నీడలోనూ ఉదయసూర్యుణ్ణి కలగన్న వీరత్వపు వాక్యం. ఎందరో మట్టిలో కలిసిపోయారు, కాని వారి అడుగుల ప్రతిధ్వనులు ఇప్పటికీ ఈ నేల నరనాడుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఎందరో అగ్నిలో ఆరిపోయారు, కాని వారి త్యాగజ్యోతి ఇప్పటికీ జాతి దీపస్తంభమై నిలుస్తూనే ఉంది. దేశమంటే కేవలం భూమి కాదు, ఆ భూమిని ప్రేమగా పలకరించే మనుషుల ఊపిరి. దేశమంటే కేవలం సరిహద్దు కాదు, స్వేచ్ఛను సంరక్షించే సమిష్టి మనసు. దేశమంటే కేవలం జెండా కాదు, దానికోసం ప్రాణం అర్పించిన అనామకుల అనంతగాథ. వందే మాతరమంటే ఒక తల్లి పేరు పలికేటప్పుడు కొరుకు కళ్ళల్లో మెరిసే అగ్ని. వందే మాతరమంటే ఒక తల్లి పేరు పలికేటప్పుడు కొడుకుల కళ్ళల్లో మెరిసే అగ్ని. ఒక జాతి పేరు చెప్పేటప్పుడు చరిత్ర గుండెలో కొట్టుకునే గౌరవ ధ్వని. తరతరాల ఆశయాలు.

వసంతకాలపై తేజోమయ వాక్యంగా నిలిచిన పదం ఇది. 150 వసంతాల గర్భంలో నుండి ఇప్పటికీ పుష్పించే గుల్మొహర్ జ్ఞాపకం అది. అది శౌర్యానికి శంఖం, ఐక్యతకు ఆకారం, స్వాతంత్ర్యానికి సంబోధన, భారత ఆత్మకు శాశ్వత నాదం. వందే మాతరం మన గుండెల్లో ఎగిరే పతాకం, మన జ్ఞాపకాలలో నిలిచే త్యాగం, మన భవిష్యత్తును వెలిగించే ప్రమాణం. వందే మాతరం జననీ జన్మభూమికి అర్పించే మనసు నిండిన నమస్కారం. వందే మాతరం భారతమనే మహాకావ్యానికి శాశ్వత మంగళహారం. కవితా శీర్షిక మే నెల ముద్దుపత్రం. మే నెల ఎండల మంటల్లో కాలి కాలి పొగబడ్డ ఊరి నుదుటిపై ఎవరో చల్లని అరచేయి ఉంచినట్టుగా ఒక వాన వచ్చి మెల్లగా పలకరించింది. వేడిగాలుల వేటలో వెలవెలబోయిన వీధులన్నీ ఒక్కసారిగా జల్లుల జాజితో జీవం దాల్చాయి. నిన్నటిదాకా పొడిబారిన గడపలన్నీ ఈరోజు తడిమెత్తని జ్ఞాపకాల తలుపులయ్యాయి. ఆకాశం తన నీలిచీర విప్పేసి నల్లటి మబ్బుల గర్భంలో పిడుగుల పలుకులు దాచుకొని ఉరుముల డప్పుల మోతతో ఊరంతా ఒక్కసారిగా వానరాకను ప్రకటించింది. ఎండతో ఎర్రబడ్డ నేల ముఖం మీద మొదటి చినుకు పడగానే మట్టివాసన పసిపాప నవ్వులా విరబూసింది. ఆ పరిమళం ఇంటి మేడ నుంచి ఇంటి మేడకు, మనసు మూల నుంచి మనసు మూలకు అల్లుకుపోయిన ఓ మధురగీతంలా విస్తరించింది. స్కూలు మేడలు సెలవుల నిశ్శబ్దంలో మోగబోయిన వానతాకిడికి మళ్లీ చిన్నారుల అల్లరి గుర్తొచ్చినట్లుగా టపటపల రాగంలో నర్తించాయి. స్కూలు మేడలు సెలవుల నిశ్శబ్దంలో మోగబోయిన వానతాకిడికి మళ్లీ చిన్నారుల అల్లరి గుర్తొచ్చినట్లుగా టపటప రాగంలో నర్తించాయి. మామిడి తోటల్లో ఏకాంతం వెతుక్కున్న యువహృదయాలు జల్లుల జారులో మాటలు మరిచిపోయి ఒకరినొకరు కళ్లతోనే పలకరించారు. వాన కౌగిలి పడితే ప్రేమకి ఒక కొత్త భాష వస్తుందని ఆ చినుకులే నేర్పించాయి. చెరువు దారివైపు చూసి ఎన్నో రోజులు నిట్టూర్చిన పొలాలు ఇప్పుడు తడిసిన ఆకురెప్పలు విప్పి మొదటి ఆనందం నేర్చుకుంటున్న బాలల్లా కదిలాయి. ఎండలో కుంచుకుపోతున్న మొక్కలు వాన పిలుపుకి కొత్త ఒంటెలు తొడుక్కున్న పొడుచుల్లా సిగ్గుతో తలలూపాయి. ఊరంతా కాసేపు ఒక చల్లని శ్వాస అయ్యింది. ఉక్కపోతల పీడనలో ఉక్కిరిబిక్కిరైన గుండెలన్నీ హమ్మయ్యా అని ఒకేసారి ఊపిరి పీల్చుకున్నాయి. కిటికీ దగ్గర నిలబడి ఆ వాసన చూస్తుంటే చిన్ననాటి బడిదారులు గుర్తొచ్చాయి, కాగితపు పడవలు గుర్తొచ్చాయి, చెరువు బండపై జారిన నవ్వులు గుర్తొచ్చాయి. తడవకపోయినా తడిసిన రోజుల ముద్దు జ్ఞాపకాలు మళ్లీ ఒడిలోకి చేరుకున్నాయి. వాన అంటే నీళ్లు మాత్రమే కావు, అది కాలం తుడిచిపెట్టలేని ఒక బాల్యం, మనసు మరిచిపోలేని ఒక ఊరు, ఎండిపోయిన అంతరాళలో మళ్లీ పచ్చదనం మొలిపించే ఒక మృదువైన ఆశ. కాని అదే వాన గడపలోనూ గుండెలోనూ సంతోషం నింపుతూనే వీధి దుమ్ములో అన్నం కోసం అల్లాడే ఆకలి కళ్లను కూడా తడిపి వెళుతుంది. కొంతమందికి అది జ్ఞాపకం, మరికొంతమందికి అది ఉపశమనం, మరికొంతమందికి చిట్ట చివరి ఆశ్రయం. అందుకే మే నెల వాన అల్లరి పిల్లలా వచ్చి ఊరంతా నవ్వించిపోయిన తన జల్లులో చిరునవ్వు, జ్ఞాపకం, ప్రేమ, బాధ అన్నిటినీ కలిపిన ఒక గాఢమైన జీవగీతంలా మన గుండెల్లో చాలాసేపు మోగుతూనే ఉంటుంది. కవితా శీర్షిక మనిషినే చూడండి. పుట్టుకే ఒక ప్రశ్నగా మా పేర్లు పలికే పెదవుల్లో ఎందుకెంత అపహాస్యం మొలిచిందో మాకు ఇప్పటికీ అంతుపట్టదు. మా నవ్వుల వెనుక నులిమిన ఎన్నో నిశ్శబ్దాలు ఉన్నాయి. మా కళ్ళ వెనుక కాల్చివేసిన ఎన్నో కళలు ఉన్నాయి. మేము ఈ నేలపైనే పుట్టాం, మేము ఈ గాలినే పీల్చాం. మా గుండెలోనూ ప్రేమే కొట్టుకుంది, మా రక్తంలోనూ జీవమే పరిగెత్తింది. అయినా మా నడకను వింతగా చూశారు, మా మాటను వ్యంగ్యంగా విన్నారు, మా మనసుని పాపమని తీర్పిచ్చారు, మా ప్రేమను నేరమని ముద్రవేశారు. వీధి చూపుల గుచ్చుల్లో రోజూ రక్తమూడేది శరీరం కాదు, మా మనసే. చిరునవ్వుల ముసుగులో
చిరిగిపోతుంటుంది.

మా ఆత్మగౌరవం. ఇల్లు అంటే ఆదరణే కావాలి, కానీ చాలాసార్లు అది మొదటి నరకమైంది. సొంతవాళ్లే పరాయి చూపులు చూస్తే ఈ ప్రపంచమంత

మమ్మల్ని నవ్వుల బండరాయిగా చేయకండి, చప్పట్ల జాతరలో బొమ్మలుగా నిలబెట్టకండి. మా లోపల కూడా అమ్మఒడిని కోరే బిడ్డే ఉంది, ఆశ్రయం కోరే మనసే ఉంది, ఆదరింపు కోసం అలమటించే ప్రాణమే ఉంది. మా మీద పడే ప్రతి అవహేళన ఒక చిన్న మరణమే, మా వైపు తిరిగే ప్రతి మానవ చూపు మాత్రం ఒక కొత్త జన్మ లాంటిది. మాకు జాలి వద్దు, జీవించేందుకు చోటివ్వండి. మాకు దానం వద్దు, మానవత్వంతో ఒక పేరు ఇవ్వండి. మా తేడా శరీరంలో ఉండొచ్చు, లేదా మీ నిర్వచనాల్లో ఉండొచ్చు, కానీ మనిషితనం మాత్రం మా గుండెలోనూ మీ గుండెలోనూ ఒకటే రక్తాక్షరంతో రాసి ఉంది. మమ్మల్ని గేలని కాదు, ముందు మనుషులని పిలవండి. మమ్మల్ని గేలని కాదు, ముందు మనుషులని పిలవండి. అప్పుడు మీ సమాజం కూడా కొంచెం అందంగా కనిపిస్తుంది. మా బ్రతుకు దౌర్భాగ్యం కాదు, మీ చూపే మారాలి. మా ప్రేమ శాపం కాదు, దాన్ని అసహించుకునే మనస్తత్వమే శాపం. ఒక్కసారి హృదయంతో చూడండి, మేము ప్రేమించగలం, మేము విరిగిపోగలం, మేము కన్నీరు కార్చగలం, మేము గౌరవంగా బతకగలం. మమ్మల్ని మార్చమన్న ప్రపంచమా, ముందు నీ చూపునే మార్చుకో. అప్పుడు తెలిసిపోతుంది, సృష్టిలో లోపం మనలో కాదు, మనిషిని మనిషిగా చూడలేని నీ దృష్టిలోనే ఉందని. మమ్మల్ని మార్చమన్న ప్రపంచమా, ముందు నీ చూపునే మార్చుకో. అప్పుడు తెలిసిపోతుంది, సృష్టిలో లోపం మనలో కాదు, మనిషిని మనిషిగా చూడలేని నీ దృష్టిలోనే ఉందని. కవితా శీర్షిక నిద్రతో నడిచిన యుద్ధం. చిన్ననాటి రాత్రులు తల్లి ఒడిలో జారిన జోలపాటల్లా వచ్చేవి. కళ్లపై వెన్నెలను పరచి మనసును మెల్లగా ముద్దాడి ఏ బాధకు తలుపు తీయకుండా నిద్రను తేనెతుంపరగా జారవిడిచేవి. అప్పుడు పడక అనగానే శాంతి, దుప్పటి అనగానే భద్రత, కన్ను మోయటం అనగానే కలరాజ్యంలోకి జారిపోవటమే. కాని ఇప్పుడు రాత్రి అంటే విశ్రాంతి కాదు, విచారాల విచారణ సభ. దిండుమీద తలవాల్చగానే రోజంతా మౌనంగా దాగిన జ్ఞాపకాలు గాయాల గుమ్మం తట్టి లోపలికి దిగుతాయి. ఒక ఆలోచన మరొక ఆలోచనను నిద్రలేపుతుంది. ఒక బాధ 100 ప్రశ్నలను ప్రసవిస్తుంది. మనసు నిశ్శబ్ద సముద్రమై నిద్రపోక అలలెక్కిన అర్ధరాత్రి అవుతుంది. ఎప్పుడో స్నేహితురాలైన నిద్ర ఇప్పుడు దూరదేశానికి వెళ్లిన బంధువుల పిలిచినా పలకరించదు, కన్నుమూసినా చేరదు. కలవాలని తహతహలాడితే కలతలనే పంపిస్తుంది. వెలుగు పుట్టకముందే లోపల యుద్ధం ముగిసిపోదు. గెలిసేది ఉదయం కాదు, అలసట. ఓడిపోయేది శరీరం కాదు, అమాయకమైన మనసే. అందుకే చిన్ననాటి నిద్రలు గుర్తొస్తే వయసు పెరగడం అంటే సంవత్సరాలు చేరటమే కాదని, మనసు మీద అదృశ్య భారాలు పేరుకుపోవడమని అర్థమవుతుంది. నిద్ర రాకపోవటం అనేది కేవలం రాత్రి సమస్య కాదు, చెప్పుకోలేని బాధలు మనసులో ఇంకా మేల్కొని ఉన్నాయనే నిశ్శబ్ద సాక్ష్యం. కవితా శీర్షిక మనసులో విరిసిన వసంత వేదం. ప్రకృతి ఒక్కసారి నవ్వితే చెట్లు మాత్రమే కాదు, మనసులు చిగురిస్తాయి. ఒక ఉదయం నిశ్శబ్దంగా తలుపు తట్టి మనలో మిగిలిన చీకట్లను వెలుగుతో నింపుతుంది. గాలిలో తేలే పరిమళం పూలదేహం నుంచి మాత్రమే రాదు, ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో మరచిన మమతలు మన గుండె లోపలే మళ్లీ పోయడం మొదలైనప్పుడు వస్తుంది. గాలిలో తేలే పరిమళం పూలదేహం నుంచి మాత్రమే రాదు, ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో మరచిన మమతలు మన గుండె లోపలే మళ్లీ పోయడం మొదలైనప్పుడు వస్తుంది. వసంతం అనేది ఒక ఋతువే కాదు, అలసిన ఆత్మకు ప్రకృతి రాసే ఓదార్పు లేక. కోకిల కూయడం అంటే ఒక గానం మాత్రమే కాదు, ఒంటరైన మనసుకు జీవితం ఇంకా అందంగా ఉందని చెప్పే అమృతస్వరం. చిగురించిన ప్రతియాకు కాలంచేత గాయపడిన జీవనానికి కొత్త ధైర్యం నేర్పుతుంది. విరిసిన ప్రతి పువ్వు ఎంత కఠినమైన రోజైనా మనిషి హృదయం ఇంకా మృదువుగానే ఉందని సాక్ష్యం చెబుతుంది. ఉదయం మెల్లగా భూమిని తాకినట్లే ప్రేమ కూడా మనసును అలా తాకాలి. ఆ స్పర్శ అధికారంగా ఉండకూడదు, ఆత్మీయత మాత్రమే ఉండాలి. ఆ వెలుగులో అహంకారం ఉండకూడదు, అనురాగం మాత్రమే మెరవాలి.

0: అమ్మ చూపులో ఉన్న ఆప్యాయత, నాన్న అడుగులో ఉన్న బాధ్యత, స్నేహితుడి నవ్వులో ఉన్న భరోసా, ఇవన్నీ కలిసిన చోటే ప్రకృతి తన నిజమైన గీతాన్ని ఆలపిస్తుంది. మనుషులు ఒకరికి ఒకరు చెట్ల నీడలై, అలసిన వేళ ఓదార్పుల గాలులై, చీకటి దారుల్లో చిన్న దీపాలై నిలిస్తే ప్రపంచమే ఒక పవిత్ర పండుగ అవుతుంది. ఇంద్రచాపం ఆకాశంలో మెరిస్తే అది కేవలం రంగుల సంబరం కాదు, మనిషి అంతరంగం ఎన్నో వర్ణాల కరుణతో, ప్రేమతో, క్షమతో, ఆశతో నిండాలని ప్రకృతి గీయించిన మహత్తర రూపకం. పంచభూతాల ఈ విశ్వాల సాక్ష్యంలో మన జీవితం ఒక తాత్కాలిక అతిథి గీతమే అయినా దాన్ని మధురంగా పాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. కఠినమైన కాలాన్ని కూడా మమతతో మృదువుగా మలచగలిగితే అదే నిజమైన మానవత్వపు మహాకవిత. మనలో మనం గోడలు కాకుండా గూళ్ళు కట్టుకోవాలని, పదాలు కాకుండా పరిమళాలు పంచుకోవాలని, బతుకు కాకుండా బతుకులకు అర్థమవ్వాలని వసంతం నిత్యం మౌనంగా ఉపదేశిస్తుంది. చివరికి ప్రకృతి మన చెంత కూర్చిని చెప్పేది ఇదే, పువ్వులా విరబూయి, పాటలా పరవశించు, నదిలా పంచిపో, ఆకాశంలో విశాలమవ్వు. నీ జీవితం నీకోసం మాత్రమే కాక మరో మనసు తడిసే ఓ మృదువైన జల్లుగా మిగలాలి. చివరికి ప్రకృతి మన చెంత కూర్చుని చెప్పేది ఇదే, పువ్వులా విరబూయి, పాటలా పరవశించు, నదిలా పంచిపో, ఆకాశంలో విశాలమవ్వు. నీ జీవితం నీకోసం మాత్రమే కాక మరో మనసు తడిచే ఓ మృదువైన జల్లుగా మిగలాలి.
1: మీరింతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ రేపాక రఘునందన్ గారి స్వీయ కవితలు విన్నారు. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

చిత్రగీతాలు. ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట జీన్స్. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్, సుజాత ఆలపించిన పాట. ఏఆర్ రెహమాన్ సంగీతం, అలాగే రచన ఏఎం రత్నం, శివగణేష్.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పెదరాయుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, రచన భువనచంద్ర.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట నీకోసం. ఈ చిత్రానికి ఆర్పి పట్నాయక్ ఆలపించిన పాట మీకోసం.

మీరు విన్న ఈ పాటతో చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్లో మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ భిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. వార్తల వివరాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఈ సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిష్కరణలు, ఆర్థిక సమ్మిళత్వాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ తన ఫిన్టెక్ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు భారతదేశంతో పాటు విదేశాల నుంచి హాజరైన అతిథులు, ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఫిన్టెక్ రంగానికి ఎంతటి ప్రాధాన్యముందో ఇది తెలియజేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. ఏజెంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను విశ్వసనీయ, అనుసంధానిత ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ ఏడాది ఫిన్టెక్ ఫెస్ట్ ప్రధానంగా చర్చించనుంది. గుజరాత్లోని వడోదరలో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక సెక్షన్లను ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లయింది. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ రవాణా, లాజిస్టిక్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. 2,800 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం పూర్తి కావడం 21వ శతాబ్దపు భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. సరుకు రవాణా రైళ్లను ప్రయాణికుల రైళ్ల మార్గాల నుంచి వేరు చేయడం ద్వారా రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ కి ఆఖరి కడియా భీ జుడ్ గయి హై. ఆజ్ 2800 కిలోమీటర్ సే అధిక

0: का डेडिकेटेड फ्रेट कॉरिडोर प्रोजेक्ट पूरा हो गया। ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है। ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है।
1: సామాజిక సేవ, పరిశుభ్రతను నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ది పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మైలు వరకు చేరేలా చూడాలని సూచించారు. గుజరాత్లోని నవసారిలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ రోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ, చిన్న వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు సులభంగా అందుబాటులో ఉండే సరసమైన రుణాలు, ఆధునిక డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా ఆర్థిక సమ్మిళత్వం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వడోదరలో ఈరోజు జరిగిన నమో ఫర్ వికసిత్ భారత సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. సూరత్ భిలిమురా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు. 508 కిలోమీటర్ల మేర ఉన్న ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ సెక్షనే తొలుత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వాపి సూరత్ విభాగంలో హైస్పీడ్ కారిడార్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. బుల్లెట్ రైల్లోని మొదటి కోచ్ ఇప్పటికే తయారైందని, వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ కోసం దీనిని పట్టాలపైకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ఇంతజార్ భీ జల్దీ ఖతమ్ హోగా, కామ్ తేజీ సే చల్ రహా హై, సూరత్ సే వాపి సెక్షన్ కా కన్స్ట్రక్షన్ ఇసీ సాల్ దిసంబర్ తక్ కంప్లీట్ హో జాయేగా. జో బుల్లెట్ భారత్ మే బన్ రహీ హై మాన్య ప్రధాన మంత్రి జీ కే ఆత్మనిర్భర్ భారత్ కే సంకల్ప్ సే, ఉస్ ట్రైన్ కా పహలా బాడీ ఫ్రేమ్ పర్సో బన్కర్ స్క్వీజ్ టెస్ట్ కే లియే చలా జా చుకా హై మాన్య ప్రధాన మంత్రి జీ కే కర్ కమలో ద్వారా బుల్లెట్ ట్రైన్ కా ఇనాగరేషన్ హోగా.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన గుజరాత్లోని ఏక్తా నగర్లో ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అవార్డులు వివిధ భాషలు, కథాంశాలు, సినిమా రూపాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవార్డుల్లో ఆర్టికల్ 370 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా, రామ్ నామీ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయి. మలయాళ చిత్రం బ్రహ్మయుగంలో ఉత్తమ నటనకుగాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రంలో నటించిన కార్తీక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రణదీప్ హుడాకు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు లభించింది. భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని వాచా వద్ద జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. చైనా వైపు దమైలో నిన్న మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, 2025 ఆగస్టు 2026 ఆగస్టులో భారత చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు. అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని జైస్వాల్ తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై స్పందిస్తూ, ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రానున్న అనేక అంశాల్లో ఈ సమస్య కూడా ఒకటని రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
3: ద్విపక్షీయ వార్త బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగీ, జబ్ బ్రిక్స్ కే లియే వహాన్ ఆయేంగే, కౌన్ కౌన్ సబ్ ద్విపక్షీయ వార్త కిస్ సమయ హోగా ఇస్కే బారే మే ఆప్కో విస్తృత జానకారీ భీ దీ జాయేగీ, తాకి ఆప్ లోగ్ ప్రెస్ కే మాధ్యమ్ సే ఉస్కో కవర్ కర్ సక్తే హై. జహాన్ తక్ రష్యా ఔర్ యుక్రెయిన్ కే జో సంఘర్ష చల్ రహీ ఉస్కీ బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్త హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
1: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని ఐటీఐ క్లస్టర్ల అభివృద్ది కోసం మొత్తం 735 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన పెట్టుబడి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

0: ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పీఎం సేతు పథకం కింద నిర్వహించిన 5వ నేషనల్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ ఐటీఐ క్లస్టర్లకు 241 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్కు 240 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ ఐటీఐ క్లస్టర్లకు 254 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం లభించింది. ఈ తాజా ఆమోదాలతో పీఎం సేతు కింద దేశంలోని 9 ఐటీఐ క్లస్టర్లకు మంజూరైన మొత్తం పెట్టుబడి 2171 కోట్ల రూపాయలకు చేరిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో చివరి రోజు ముందుకు జరిగిన పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. పురుష జట్లు 2 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి స్వర్ణ పతకం సాధించారు. ఇక పురుషుల రికర్వ్ టీం ఈవెంట్లో డబుల్ పారా ఒలింపిక్ పతక విజేత హర్విందర్ సింగ్, విజయ్ సుందీ జోడీ కూడా స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రాబోయే 2 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలలో కూడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వినండి.

మీరింతవరకు చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఏకవీర ఈ చిత్రానికి ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దేవులపల్లి గీతం, సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో ఇప్పుడు లేత మనసులు. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన దాశరథి గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

0: మరి బాగా చెప్పావు, కానీ అందుకు మనం ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు.
1: అందరి కోసం ఒక్కడు నిలిచి కోసం అందరూ కలిసి

కార్యక్రమంలో చివరిగా కోడలుదిద్దిన కాపురం ఈ చిత్రానికి పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, టీవీ రాజు సంగీతం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగం రికార్డింగ్ మరికొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

మీరింతవరకు గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగం రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతాలు వింటారు.

0: silver and one bronze on the penultimate day of the Stage 3 of World Archery Para Series in Ahmedabad today, with the men's teams winning the top honours. Reigning world champion Toman Kumar and Shyam Sundar Swamy clinched the gold medals in the men's compound team event with the dominant win. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో పువ్వాడ శ్రీరామదాసు కీర్తనలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో మహిళలు వివాహ చట్టాలు, న్యాయవాది శ్రీ బి హనుమారెడ్డి గారి ప్రసంగం. అనంతరం న్యాయ ప్రతిఘటన కాళోజీ నాగొడవ, డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగం. కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ప్రసారమవుతుంది. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ సుబ్బారావు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నూకల చినసత్యనారాయణ గారి గానం వింటారు. 10:00 సెమికాన్ ఇండియా 2.0 ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో హక్కు, ఎర్రమిల్లి విజయలక్ష్మి గారి కథానిక, లలిత గీతం, మొలకెత్తిన గింజల్లోని పోషక విలువలు విశేషాలు ప్రసారమవుతాయి. 4:30 సంస్కృత పాఠం కార్యక్రమంలో మృశ్చకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్. 4:45 శ్రీమతి పులివర్తి దమయంతి బృందం పాడిన జానపద గీతాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాడీ సంబంధ వ్యాధులు అవగాహన, డాక్టర్ బి సాయి సందీప్ గారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో లాభసాటిగా తేనెటీగల పెంపకం, తేనె సేకరణ, ఈ అంశం గురించి శ్రీ ఎం శివలక్ష్మీపతిరాజు గారితో పరిచయం, జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్, ఏ ఛాలెంజ్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ, శ్రీమతి దాసరి నాగశ్రీ గారి ప్రసంగం వింటారు. 9:30 అనాథ నాటిక వింటారు. రచన శ్రీ పాసం గోపాలకృష్ణమూర్తి, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వర వాద్యం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 18 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.

గారికి నమస్సులు అందచేయండి. భక్తిరంజన కార్యక్రమంలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ చెందాం. ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచన లోచనం లోచూపును వెలిగించే చిరుదీపం శీర్షికన కోపం వల్ల కలిగే అనర్థాలు వివరించినటువంటి గిరిజకుమారి గారికి ధన్యవాదాలు తెలియచేయండి. అలాగే నాడీ వ్యవస్థ గురించిన సమాచారం ఎంతో విలువైనదిగా ఉంది. హోమియో వైద్యం నాడీ అలాగే నాడీ వ్యవస్థ గురించిన సమాచారం ఎంతో విలువైనదిగా అనిపించింది. హోమియో వైద్యంలో నాడితో వివిధ రుగ్మతల్ని

చేశారు. గాంధీ మార్గం కూడా బాగుంది. అలాగే ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలో లోచూపును వెలిగించే చిరుదీపం శీర్షికన మీరు వినిపించినటువంటి అంశాలు కూడా చాలా బాగుంటున్నాయి. ఏటికొప్పాక బొమ్మల గురించిన కథా కమామిషు రాంబాబు గారు చాలా చక్కగా తెలియజేశారు, వారికి ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే భక్తిరంజన కార్యక్రమంలో మీరు వినిపిస్తున్న అన్ని కీర్తనలు అన్ని రోజులు చాలా బాగుంటున్నాయి అని వివరంగా ఉత్తరాలు రాసి పంపించారు. చక్కటి పూలు, పళ్ళు, శుభాకాంక్షలు, మువ్వన్నెల జెండాలు వీటన్నిటినీ కలిపి తర్వాత ఈ ఉత్తరాలను ఎవరు రాస్తున్నారంటే చింతపల్లి నుంచి రాస్తున్నారు తాడిశెట్టి కృష్ణమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు శ్రావణ.